ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 13వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. పుణ్యం కావాలంటే గుడికి వెళ్ళని అవసరం లేదు. ఎవరికి చెడు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని నష్టపెట్టకుండా, ఎవరిని ఏడిపించకుండా ఉంటే చాలు, వారిని భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడు అన్నారు గౌతమ బుద్ధుడు. నేను మీ ఆర్జే ధనలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రం ప్రపర్తి మంగళశాస్త్రం విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభాసితం వింటారు సమర్పణ శ్రీమతి పి స్వప్న.
1: అహంకారం మనకే కాక మన వారికే చేటు చేస్తుంది. నా మాటే చెల్లుబాటు కావాలి, నేను చెప్పిందే వేదం అని వాదించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. అహంకారం తలకెక్కితే అటువంటి ధోరణులు పెళ్లిబుకుతాయి. రావణాసురుడు అహంకారానికి ప్రతిరూపం. అతడు ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా, ఎన్ని లోకాలను జయించినా అహంకారం వల్లే పతనమయ్యాడు. శ్రీరామచంద్రునితో వైరం లంకా నగరానికి చేటు అని ఎన్ని విధాల ఎంతమంది బోధించినా రావణాసురుడు వినిపించుకోలేదు. అంతేకాదు, రాముని మీద కోపంతో విష్ణుభక్తులను హింసించి వారి యాగాలను ధ్వంసం చేసి విష్ణుభక్తులకు నిలువ నీడ లేకుండా చేయడానికి ప్రయత్నించాడు. రామునితో వైరం పెట్టుకోవడం వల్ల రావణాసురుడు తాను పతనం కావడమే కాకుండా తన వారినందరినీ కష్టాల పాలు చేశాడు. అలాగే కీచకుడు, స్త్రీలోలుడిగా మారాడు. ఎటువంటి స్త్రీ అయినా సరే తానిచ్చే ధన సంపదలకు దాసోహమని, తన అందాన్ని మెచ్చి స్త్రీలు తన వెంట పడతారని, తన హోదా అందం వంటి వాటి ద్వారా అహంకారం తలకెక్కి విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసంలో మారుపేరుతో సుధేష్ణ చెంత పనికి చేరిన ద్రౌపదిని చూసి మనసుపడి ఆమె వెంట పడ్డాడు. అలాగే సైరేంద్ర పేరుతో ఉన్న ద్రౌపది ఎన్నిసార్లు హెచ్చరించినా కీచకుడు వినలేదు. చివరికి నర్తనశాలలో కీచకుడు భీముని చేతిలో ప్రాణాలొదిలి మాంసపు ముద్దగా మారాడు.

0: చేశాడు. అలానే కొద్దిమంది రాక్షస రాజులు తపస్సుతో బ్రహ్మా శివుడు వంటి దేవతల అనుగ్రహం పొంది లోక కళ్యాణానికి ఉపయోగపడే వరాల్ని కోరి పొందినా, ఆ వరాన్ని పొందాక నాకు తిరుగులేదు, దైవమే నాకు మరణం లేదు అని చెప్పాక నాకేంటి అనే అహంకారంతో విర్రవీగి వికృత చేష్టలకు పాల్పడి చివరికి తమ పతనానికి వారే కారకులయ్యారు. అహంకారం తలకెక్కిన వారికి ఇతరుల మంచి మాటలు చెవికెక్కు. మేలుకోరి చెప్పేవారిని శత్రువులుగా పరిగణిస్తారు. ఆఖరికి రక్త సంబంధీకులను సైతం అదే రీతిలో చూస్తారు. అహంకార మమకారాలు లేని మనిషి అంటూ ఈ భూప్రపంచం మీద ఉండడు. వాటిని అదుపులో పెట్టుకోకపోతే అవి మనల్నే కాక మన చుట్టూ ఉన్నవారిని సైతం పతనం చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనిషి ఆలోచన ధోరణిలో తేడా రాకపోతే సగం కష్టాలు తొలగినట్టే. వారిలో ఒకడు దుర్యోధనుడు. వీరులైన పాండవులపై అర్థం లేని కోపంతో జూదంలో ఓడించి అరణ్యవాసానికి పంపించాడు. అక్కడితో ఆగక రాజ్యం తనదై రాజుగా నిలిచాక అహంకారం తలకెక్కి తన వైభవాన్ని చూపించడానికి పాండవులు ఉన్న ద్వైతవనానికి తన భార్యాపిల్లలు, కర్ణశకునులను, సోదరులను వెంటబెట్టుకొని ఘోషయాత్ర అనే పేరుతో అక్కడికి వెళ్ళి వాళ్లని తను ఎంత ఆనందంగా ఉన్నాడో తెలిపి వారిని తద్వారా బాధ పెట్టేలా చేయాలనుకున్నాడు. అక్కడ సరస్సు తీరంలో గుడారాలు వేయించాడు. కానీ అది గంధర్వరాజు చిత్రసేనుడి విహార సరస్సు కావడం వలన గంధర్వ సైన్యానికి దుర్యోధనుని సైన్యానికి యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో దుర్యోధనుడు అతని భార్యాపుత్రులు, సోదరులు, మంత్రులు బందీలుగా చిక్కడం, మిగిలిన కౌరవులు పారిపోయి అక్కడే ఉన్న ధర్మరాజు శరణు కోరడం జరుగుతుంది. ఏ పాండవులకైతే తన వైభవాన్ని చూపి దుఃఖింపచేయాలని అహంకార గర్వంతో ప్రవర్తించాడో చివరికి వారి చేతనే విడిపింపబడ్డాడు దుర్యోధనుడు. తన అర్థం లేని ప్రవర్తనతో తానేగాక తన వారినందరినీ ఇబ్బందులు పాలు చేశాడు. అవమానింపబడి నిరసన వ్రతాన్ని పూనాడు. అహంకారం తనకే కాక తన వారినందరినీ కష్టాల పాలు చేస్తుందనడంలో దుర్యోధనుని జీవితం చాలా చక్కటి ఉదాహరణ.
1: మీరు ఇంతవరకు శుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎం స్వప్న.

మార్కెట్లో ఏ పండైనా ఫ్రెష్ గా ఉంటేనే కొనుగోలు చేస్తూ ఉంటాం. మరి పంట పండించడంలో రైతులు కూడా ఎన్నో మెలకువలు పాటించి నాణ్యతగా ఉన్న పండ్లను పండిస్తూ ఉంటారు. పండ్ల తోటల్లో ఆదాయం పండ్ల దిగుబడి నాణ్యతపైనే ఆధారపడి ఉంటోంది. అరటి, నిమ్మ, నారింజ, బత్తాయి, జామ, ఫైనాఫిల్, మామిడి, ద్రాక్ష ఇలాంటి తోటలకు నత్రజనితో పాటు భాస్వరం, పొటాష్ ఎరువులను సరైన మోతాదులో సరైన సమయంలో అందిస్తేనే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఈ ఎరువుల్లో ముఖ్యంగా పొటాష్ ను మొక్కలకు తగిన మోతాదులో తగిన సమయంలో అందించాలి. లేకుంటే పండ్ల బరువు, పరిమాణం, నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొటాష్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. వేరు వ్యవస్థ బలంగా వృద్ధి చెందేలా చేస్తోంది పొటాష్. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాల తయారీకి అవసరమైన ఎంజైమ్లను ఉత్తేజపరుస్తోంది. ఆకుల్లో తయారైన పిండి పదార్థాలు, మాంసకృత్తులు సక్రమ రవాణాకు అవసరమైన ఎంజైమ్లను ఉత్తేజపరుస్తోంది. పిండి పదార్థాలను చక్కెరగా మార్చడంలో తోడ్పడుతోంది. పండ్లలో చక్కెర ఆమ్లాల నిష్పత్తిని క్రమబద్దీకరిస్తోంది. పండ్ల ఆకారం, పరిమాణం, రంగు, రుచి బాగా ఉండి నిల్వ సామర్థ్యం కలిగి ఉండేలా చేస్తోంది. పండంతా ఒకే మాదిరిగా త్వరగా పక్వ స్థితికి వచ్చేలా చేస్తోంది. పండ్ల మొక్కలకు చీడపీడల

బారి నుంచి సంరక్షిస్తోంది. నీటి కొరత, అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు తదితర ప్రతికూల పరిస్థితుల్లో మొక్కల్లో నీటి సమతుల్యతలను కాపాడుతోంది. పండ్లను దూర ప్రాంతాలకు ఎగుమతి చేసేటప్పుడు కలిగే నష్టాలను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది పొటాష్. పొటాష్ ను సరైన సమయంలో సరైన మోతాదులో అందిస్తే ఆకుల్లోని పిండి పదార్థాలు పండ్లలోకి వెళ్లేందుకు కావలసిన ఎంజైమ్లను ఉత్తేజపరుస్తూ ఉంటోంది. దీంతో పండు బరువు, పరిమాణం, పండ్ల సంఖ్య

0: పండు నిల్వ సామర్థ్యం పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తోంది అరటి తోటలో. ఇక నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో అయితే పొటాష్ అందించడం ద్వారా ఆకుల్లో తయారైన పిండి పదార్థాలు మాంసకృత్తుల రవాణాకు అవసరమైన ఎంజైమ్లను ఉత్తేజపరిచి ముందుగానే పూత, పిందె, రాలడాల్ని నివారిస్తోంది. మాంసకృత్తుల రవాణాకు అవసరమైన ఎంజైమ్లను ఉత్తేజపరిచి ముందుగా పూత, పిందె, రాలడాన్ని నివారిస్తోంది. ఆ తరువాత పండు బరువు, పరిమాణం, పండులో రసం శాతం పెరిగేందుకు సహాయపడుతోంది. మామిడిలో పండు రసమును బట్టి కాక పండు పరిమాణాన్ని బట్టి నాణ్యతను నిర్ణయిస్తారు. పండు పరిమాణం పెరగడంలో పొటాష్ ప్రముఖ పాత్ర వహిస్తోంది. మామిడిలో 1% పొటాషియం నైట్రేట్ను పూత, పిందె కట్టే సమయంలో పిచికారీ చేస్తే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, హార్మోన్లు సక్రమంగా రవాణా జరిగి పూత, పిందె రాలడాన్ని నివారిస్తోంది. పండు బరువు, పరిమాణం, ఆకారం, రంగు, పండులో కండశాతం, చక్కెర శాతం పెంచి ఆమ్లత్వాన్ని తగ్గిస్తోంది. పండంతా ఒకే మాదిరిగా త్వరగా పక్వ స్థితికి చేరడంలో, నిల్వ సామర్థ్యం పెంచడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తోంది పొటాషియం. బొప్పాయిలో అయితే పండు బరువు, పరిమాణం, పండులో గుజ్జు, పండు కండలో చక్కెర శాతం, పండు రంగు ఇలా వృద్ధి చెందేందుకు పొటాషియం తోడ్పడుతోంది. దానిమ్మలో అయితే పూత, పిందె దశలో 1% పొటాషియం నైట్రేట్ను మొక్కలపై పిచికారీ చేస్తే పండు బరువు, పరిమాణం, రసంతో కూడిన మంచి దిగుబడి వస్తోంది. ఈ విధంగా వివిధ రకాల పండ్ల తోటల్లో పొటాషియాన్ని వాడి శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా చేస్తే రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
1: పండ్లల్లో పొటాషియం పాత్ర గురించి మీరు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇది ప్రసార వివరాల సమయం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 ఆల్బినిజం డే సందర్భంగా ఆల్బినిజం ఆటంకమ రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కుల్పాక శంకరారావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి శంకరనేని స్వాతి. అనంతరం 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ఉదయం 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కుల్పాక శంకరారావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న, ఎస్ స్వాతి అండ్ రేణుక. 9:30 ఏకచిత్రగానం. ఉదయం 10:00 మధ్యాహ్నం 12:00 చిత్రగీతాలను వినవచ్చును.

మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 12 గంటల 10 నిమిషాలకు ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజి జోగారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయస్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 12 గంటల 40 నిమిషాలకు చిత్రగీతాలు, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాలకు ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దుపహార సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కిన్నెరలహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు, 3 గంటల 30 నిమిషాలకు ఏక చిత్రగణం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలను వినవచ్చును.

తలా 30 నిమిషాలకు చిత్రగీతలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ అభివృద్ధికి 12 సంవత్సరాల మోదీ పాలన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులపాక శంకరరావు. 7:45 కిన్నరలారి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రసారమవుతుంది. ఈ ధారావాహిక 13వ భాగం వినవచ్చును. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు చిత్రగీతాలు వినవచ్చును. ఇక ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు వినవచ్చును. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటాయి.

సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10కు ప్రాంతీయ వార్తలను వచ్చిన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు. మరింతవరకు ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:44 దాటి 15 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్దికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ది, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్దికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధు

0: విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య మూడో లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధుర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన డీజీ 100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: youth for the jobs of yesterday, but we need to prepare the young minds for the next generation technologies, generation industries ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పని దినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నట్లయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ అమలుకు సన్నద్దం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ డైరెక్టర్ షణ్ముఖకుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో అధికారులకు వీబీజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు.

0: ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈ రోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలూరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః స్లోవాక్ గణరాజ్యం ప్రతి ప్రస్థాష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అస్యాం యాత్రాయాం స్లోవాక్ దేశస్య ప్రధానమంత్రిణా ఫికో ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి, తథా చ సహకారస్య నూతనాన్ మార్గాన్ అన్వేషయిష్యతి. ప్రవాసావధౌ ప్రధానమంత్రి రాష్ట్రపతినా పెలెగ్రినీ ఇత్యనేన సహాపి మేళనం కరిష్యతి. ద్వైపాక్షిక వ్యాపారే నిరంతర వృద్ధేః దృష్ట్యా ప్రధానమంత్రిణః యాత్రాయాః మహత్వం వర్ధతే. యచ్చతుర్విశత్యధికద్విసహస్రతమే వర్షే 1 బిలియన్ US డాలర్ పరిమితం అతిక్రమ్య గతవర్షే 8.1 బిలియన్ US డాలర్ పరిమితం ఆసీత్. అనయా యాత్రయా యూరోపీయ సంఘస్య సదస్య రాష్ట్రైః సహ సహకారం సుదృఢం కర్తుం భారతస్య ప్రతిబద్ధతాం అపి సుదృఢం భవిష్యతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య దెహ్రాదూననగరస్య భారతీయ సైన్య అకాదమ్యాం పాసింగ్ ఔట్ పరేడ్ ఇత్యస్య సమీక్షాం కరిష్యతి. అస్మిన్ వర్షే పాసింగ్ ఔట్ పరేడ్ ఇతీదం ఐతిహాసికం భవిష్యతి, యస్మిన్ ప్రథమవారం మహిళాః పురుషైః సహ పథసంచలనం కరిష్యంతి. అస్మిన్ భవ్య సమారోహే 5 శతతోప్యధికాః పురుషాః మహిళాః చ అంతిమం పదం స్వీకృత్య భారతీయ సేనాయాం అధికారిత్వేన నియుక్తాః భవిష్యంతి. భారతీయ సైన్య అకాదమ్యాః పాసింగ్ ఔట్ పరేడ్ న కేవలం సైన్య పరంపరా అస్తి, అపితు రాష్ట్ర సేవాయాం సమర్పితానాం యువాధికారిణాం కృతే నూతన యాత్రయాః ఆరంభోపి అస్తి. కేంద్రీయ గురు ఉద్యోగ ఇస్పాత మంత్రిణా HD కుమారస్వామినా ఉక్తం యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వినిర్మాణ ఆధారిత వృద్ధేః వృత్త్యావసర నిర్మాణస్య చ విషయే అభూతపూర్వం మహత్వం ప్రదత్తం, యేన ఔద్యోగిక వృద్ధిః త్వరితాభవత్, బృహద్ వృత్త్యావసరాశ్చ కల్పితాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ అమెరికాదేశస్య విదేశ సచివే

0: मार्को रूबियो इत्यनेन सह वार्तालापं कृत्वा गल्फ प्रदेशे यूएस नौसेनया कृताक्रमणस्य विषये प्रबलं विरोधं प्रकटितम्। यस्मिन् त्रयः भारतीयाः नाविकाः मृताः। सामाजिकान्तर्जालीये पटले एकस्मिन् लेखे डॉ. जयशंकरः अवदत् यत् वाणिज्यिक नौवहनं विरुद्धं एतादृशानि प्राणघातक आक्रमणानि न्यायोचितानि न सन्ति इति। ओमान तटस्य तटे पलाऊ ध्वजयुक्तस्य एमटी सेटेबेलो जलयानस्य उपरि अमेरिका देशस्य आक्रमणे भारतीय दलस्य त्रयः सदस्याः मृताः, येन नवदिल्ल्यात् तीक्ष्ण प्रतिक्रिया प्रदत्ता। रक्षामंत्री राजनाथ सिंहः दृढतया उक्तवान् यत् ऑपरेशन सिंदूर अभियानस्य समये स्वदेशीय प्रक्षेपास्त्राणां असाधारणं प्रदर्शनं भारतस्य रक्षाशोधस्य विकास पर्यावरण व्यवस्थायाः वर्धमान शक्तेः परमाणम् अस्ति। रक्षा अनुसंधान विकास संघटनस्य रक्षा अनुसंधान विकास प्रयोगशालायां उन्नतास्त्र प्रणाली परिसरस्य उद्घाटनावधौ रक्षामन्त्रिणा उक्तं यत् शक्त्यै शान्तेः आवश्यकता अस्ति तथा च तस्याः शक्तेः सर्वाधिकः विश्वसनीयाधारः आत्मनिर्भरता एव अस्ति। दिल्ली एनसीआर क्षेत्रे गतरात्रौ निरन्तरं द्वितीय रात्रौ प्रचंड वृष्टिः अभवत्। वृष्ट्या सह मेघगर्जनं तीव्रवायुः विद्युद्योतनं चाभवत्। भारत ऋतु विज्ञान विभागेन दिल्ल्याः तथा समीपस्थानां क्षेत्राणां कृते रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति। आईएमडी इत्यनेन सावधानं कृतं यत् आर्द्रकालः अनुवर्तयितुं शक्यते। अग्रिमेषु कतिपयेषु दिनेषु मेघवृष्टिः निरन्तरं भवितुमर्हति। क्रिकेट क्रीडायाम् अद्य हिमाचल प्रदेशस्य धर्मशालायां तिसृणाम् ओडीआई क्रीडायां श्रृंखलायाः प्रथमायां क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति। क्रीडा सार्धैकवादने आरभ्यते इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ హనుమకొండ జిల్లాల వివరాలు అందిస్తారు డి వీణావాణి గారు.
2: పేద ప్రజల సొంతిండి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లాలోని కాలోజీ కళాక్షేత్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న భూసర్వే పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పట్టాభూముల హద్దుల నిర్ధారణ, గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ సర్వే, రీసర్వే పనులు, చెరువుల సిక్కం భూముల గుర్తింపు, కొలతలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. పంటకోతల అనంతరం వాటి అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, దానివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాల కాల్చివేతను నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయిన పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల హానికర వాయువులతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని పశు వైద్య ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం చేపడతారు. ఈ విషయాన్ని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 70 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. పరకాల మహిళా డైరీ అభివృద్ది పనులను సత్వరం పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డైరీ అభివృద్ది ద్వారా గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడం, మహిళా సంఘాల ఆర్థిక సాధికారతను పెంపొందించడం లక్ష్యంగా పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, సభ్యుల నమోదు తదితర పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. జనగణన దేశ అభివృద్దికి పునాది వంటిదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించేందుకు ఇది అత్యంత కీలకమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుందని

0: చెప్పారు. అందువల్ల ప్రజలు ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారం అందజేయాలని కోరారు. ప్రతి కుటుంబం ఈ జాతీయ జనగణన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా ఇతరుల మాదిరిగానే సమాన హక్కులు, అవకాశాలు లభించాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ అన్నారు. హన్మకొండ జిల్లాలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు గుర్తింపు, సంక్షేమ పథకాల అందుబాటు, సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు వారికి సులభంగా చేరేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెలలోని మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఇటీవల జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సాధికారత సాధించాలని చెప్పారు. హన్మకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో డిఆర్డీఏ సర్ప్ ఆధ్వర్యంలో 1.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిసి ఇటీవల శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మహిళలను లబ్దిదారులగానే కాకుండా యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తుందని చెప్పారు.
1: ఇంతవరకు డి వీణావాణి గారు అందించిన హన్మకొండ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు.

0: మాట్లాడుతూ ఆకాశ్ బ్రహ్మోస్ వంటి డిఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థ నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ద తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డిఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్ లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर, यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో పలావు జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ల విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు, అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్దతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు.

0: భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్టేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్దమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్టేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: అల్బినిజం డే సందర్భంగా అల్బినిజం ఆటంకమా రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కుల్పాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ శ్రీమతి, శుంకరనేని స్వాతి.
3: కొన్నిసార్లు విస్మరించడం సులభం, కానీ అవి వైద్య సహాయం అవసరమని సూచించే సంకేతం కూడా కావచ్చు. వాటికి గల సంభావ్య కారణాలు, సంబంధిత సంకేతాలు మరియు ఎప్పుడు వైద్యుల సంరక్షణ పొందాలో తెలుసుకోవడం ప్రజలు మెరుగైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సంప్రదింపులు, పరీక్షలు లేదా చికిత్సల వల్ల ఊహించని వైద్య ఖర్చులు తలెత్తవచ్చు. ఆల్బినిజం లక్షణాల్లో అనేక రకాల దృశ్య మరియు చర్మ సంబంధిత లక్షణాలు ఉంటాయి. ఈ ఆల్బినిజం లక్షణాలను అర్థం చేసుకోవడానికి వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించడం చాలా కీలకం. దీనివల్ల వ్యక్తులు వారి జీవితాంతం సరైన సంరక్షణ మరియు మద్దతును పొందేలా నిర్ధారించుకోవచ్చు.

0: ఆల్బినిజం యొక్క 20 ప్రధాన లక్షణాలు మనం గమనించినట్లయితే,
1: చర్మం, జుట్టు మరియు కళ్ళలో వర్ణద్రవ్యం తగ్గడం,
0: లేతరంగు లేదా తెల్లని జుట్టు ఏర్పడడం,
1: చాలా లేత చర్మం ఎండలో సులభంగా కమిలిపోతుంది,
0: నిస్టాగ్మస్ అంటే అసంకల్పిత కంటి కదలికతో సహా దృష్టి సమస్యలు రావడం,
1: మెల్లకన్ను రావడం,
0: ఫోటోఫోబియా అంటే ప్రకాశవంతమైన కాంతికి సున్నితత్వంగా స్పందించడం,
1: సూర్యరశ్మికి గురి కావడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది,
0: తీవ్రమైన సందర్భాల్లో దృష్టిలోపం లేదా అంధత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి,
1: వర్ణద్రవ్య లోపం కారణంగా గులాబీ లేదా ఎరుపు రంగు కళ్ళు ఏర్పడడం,
0: లోతును అంచనా వేయడంలోనూ ఇబ్బంది,
1: కొన్ని రకాల ఆల్బినిజంలో వినికిడి లోపం కూడా ఏర్పడుతుంది,
0: ఎండదెబ్బ ఇంకా సూర్యరశ్మి వల్ల కలిగే నష్ట ప్రమాదం కూడా పెరుగుతుంది,
1: చర్మంపై అసాధారణమైన మచ్చలు లేదా పుట్టుమచ్చలు వస్తాయి,
0: శిశువులలో దృష్టి పరిపక్వత ఆలస్యం కావడం కూడా జరుగుతుంది,
1: ఆల్బినిజం లక్షణాల్లో ఇన్ఫెక్షన్లు గురయ్యే అవకాశం పెరగడం కూడా ఉండవచ్చు,
0: రూపం కారణంగా ఎదురయ్యే సామాజిక మానసిక సవాళ్లు దీనికి దారితీస్తాయి,
1: రెటీనా నిర్మాణంలో అసాధారణలు ఏర్పడతాయి,
0: తామర వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశమూ ఉంది,
1: కనుపాప రంగులో మార్పులు దీనివల్ల కళ్ళు లేత రంగులోకి మారుతాయి,
0: అల్పదృష్టి ఇంకా అంబ్లియోపియా అంటే మందదృష్టి వచ్చే అవకాశమూ ఉంది,
1: కొన్ని సందర్భాల్లో చెమట పట్టడం తగ్గడం లేదా చర్మం పొడిబారడం లాంటివి గమనించవచ్చు.
0: అసలు ఆల్బినిజం అంటే ఏంటి? ఆల్బినిజం అనేది ఒక జన్యుపరమైన పరిస్థితి. చర్మం, జుట్టు, కళ్లకు రంగునిచ్చే మెలనిన్ అనే వర్ణద్రవ్యం లోపించడం దీని లక్షణం. మెలనిన్ ఉత్పత్తిలో పాలు పంచుకునే జన్యువులలో ఉత్పరివర్తనాలు అంటే మ్యూటేషన్స్ ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వివిధ స్థాయిలలో వర్ణద్రవ్య భేదానికి దారితీస్తుంది. ఆల్బినిజం ఉన్న వ్యక్తులలో తరచుగా చర్మం, జుట్టు స్పష్టంగా లేతరంగులో ఉంటాయి. అలాగే రెటీనా సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల దృష్టి సమస్యలు కూడా ఉంటాయి. ఆల్బినిజం లక్షణాలలో సూర్యరశ్మికి సున్నితత్వం, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడం, నిస్టాగ్మస్ లేదా స్ట్రాబిస్మస్ వంటి కంటి సమస్యలు రావడం, ఆల్బినిజంను అర్థం చేసుకోవడం అనేది దాని బారిన పడిన వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ముందుగానే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందించడం చాలా అవసరం.

0: చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు పిలుపు పిలుపు పిలుపు.
1: ఆల్బినిజం అనేది ఒక అరుదైన జన్యుపరమైన పరిస్థితి. ఇది యునైటెడ్ స్టేట్స్ లో 17,000 మంది వ్యక్తులలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఆల్బినిజం ప్రాబల్యం భౌగోళిక ప్రాంతం మరియు జాతి నేపథ్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ఆఫ్రికన్ జనాభాలో దీని ప్రభావం 1,000 మందిలో ఒక వరకు ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆల్బినిజం ప్రాబల్యం ప్రతి 5,000 మందిలో ఒకటి నుండి ప్రతి 20,000 మందిలో ఒకటి వరకు ఉంటుందని అంచనా. ఆల్బినిజం అన్ని జాతి మరియు తెగల సమూహాలను ప్రభావితం చేస్తుంది, కానీ ఇది కొన్ని నిర్దిష్ట జనాభా సమూహాల్లో ప్రభావితం చేస్తుంది. ఓసీఏ అనేది అత్యంత సాధారణ రకం. ఇది చర్మం మరియు కళ్ళు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఆల్బినిజం ఉన్న వ్యక్తులు ముఖ్యంగా ఆ పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకున్న ప్రాంతాలలో తరచుగా సామాజిక నిందను ఎదుర్కొంటారు. మెలనిన్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల ఆల్బినిజం ఉన్న వ్యక్తులకు విటమిన్ డి లోపం ఒక సాధారణ సమస్యగా ఉంటుంది. ఆల్బినిజం ఆటోసోమాల్ రెసెసివ్ పద్ధతిలో సంక్రమిస్తుంది. అంటే బిడ్డకు ఈ వ్యాధి రావాలంటే తల్లిదండ్రులిద్దరూ ఆ జన్యువును కలిగి ఉండాలి. ఆల్బినిజం గురించి అవగాహన విద్య కళంకాన్ని తగ్గించడానికి, బాధితుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
2: ఆల్బినిజం యొక్క కారణాలు, ప్రమాద కారకాలు ఏంటన్న విషయానికి చూస్తే, మెలనిన్ ఉత్పత్తికి బాధ్యత వహించే జన్యువులలోని ఉత్పరివర్తనాల వల్ల ఆల్బినిజం ప్రధానంగా సంభవిస్తుంది.

ఆల్బినిజం యొక్క చాలా రూపాలు ఆటోసోమల్ రెసెసివ్ పద్ధతిలో సంక్రమిస్తాయి. ఉత్పరివర్తన చెందిన జన్యు యొక్క రెండు కాపీలు అవసరమవుతాయి. ఈ రకం చర్మం, జుట్టు, కళ్లను ప్రభావితం చేసి వర్ణద్రవ్యం తగ్గడానికి దారితీస్తుంది.

0: ఈ రకం ప్రధానంగా కళ్ళను ప్రభావితం చేసి దృష్టిలోపాలకు దారితీస్తుంది, కానీ సాధారణంగా చర్మపు రంగును ప్రభావితం చేయదు. ఆల్బినిజం జన్యువులను కలిగి ఉన్న తల్లిదండ్రులు తమకు స్వయంగా ఆల్బినిజం లేకపోయినప్పటికీ ఆ పరిస్థితిని తమ పిల్లలకు అందిస్తారు. జన్యుపరమైన ప్రధాన కారణం అయినప్పటికీ కొన్ని పర్యావరణ కారకాలు ఆల్బినిజం లక్షణాల వ్యక్తీకరణను ప్రభావితం చేయవచ్చు. వివిధ జాతి సమూహాల్లో ఆల్బినిజం ప్రాబల్యం మారుతూ ఉంటుంది. కొన్ని జనాభాలలో దీని రెట్లు ఎక్కువగా ఉంటుంది.
1: జన్యుపరమైన ఏకాంతం కారణంగా కొన్ని భౌగోళిక ప్రాంతాలలో ఆల్బినిజం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. ఆల్బినిజం తరచుగా చిన్నతనంలోనే నిర్ధారణ అవుతుంది, కానీ తేలికపాటి లక్షణాల కారణంగా కొంతమందిలో ఇది తరువాత వరకు నిర్ధారణ కాకపోవచ్చు. ఆల్బినిజం ఉన్న వ్యక్తులకు దృష్టి సమస్యలు, చర్మ సున్నితత్వం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు.

ఆల్బినిజం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు చూసినట్లయితే, ఆల్బినిజం అనేది మెలనిన్ లోపంతో కూడిన ఒక జన్యుపరమైన పరిస్థితి. ఇది వివిధ సంకేతాలను మరియు లక్షణాలకు దారితీస్తుంది. ఆల్బినిజం ఉన్న వ్యక్తులు తరచుగా తోటివారితో పోలిస్తే లేత చర్మం, జుట్టు మరియు కంటి రంగును కలిగి ఉంటారు. ఆల్బినిజం యొక్క సాధారణ లక్షణాల్లో సూర్యరశ్మికి సున్నితత్వం ఉంటుంది. దీనివల్ల చర్మం కాలిపోవడం లేదా దెబ్బతినడం జరగవచ్చు. తగ్గిన దృష్టి స్పష్టత వంటి దృష్టి సమస్యలు ఉంటాయి. వర్ణద్రవ్యం లేకపోవడం వల్ల ఆల్బినిజం ఉన్న వ్యక్తులకు చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సంకేతాల గురించి అవగాహన కలిగి ఉండడం అనేది ముందస్తు రోగ నిర్ధారణ నిర్వహణకు చాలా అవసరం. ఇది వ్యక్తులకు హానికరమైన యువి కిరణాల నుండి సరైన సంరక్షణ అందేలా నిర్ధారిస్తుంది.

0: మనిషికి దేవుడు ఇచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: నా కళ్ళు కూడా ఆయన చెప్పాడుగా.

కల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా.

0: లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దాని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది. గడవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అత్తావు

0: సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి?
1: మొదటిసారి ఈయనైన ఆశలు లేచి ఆకదలికి ఉదయం అనుకోమా, చూడలేని ఆవేదనతో కలత చెంది అలి

0: ఆల్బినిజం యొక్క అధునాతన లక్షణాల గురించి తెలుసుకుంటే, ఆల్బినిజం యొక్క తీవ్రమైన లక్షణాలు వ్యక్తులను బట్టి గణనీయంగా మారవచ్చు. వాటిలో అనేక రకాల దృష్టి మరియు చర్మ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ఆల్బినిజం ఉన్న వ్యక్తులు తరచుగా నిస్టాగమస్, స్టాబిస్మస్ మరియు ఫోటోఫోబియా వంటి తీవ్రమైన దృష్టి సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి వారి రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. అదనంగా యూవీ కిరణాల నుండి రక్షించే మెలనిన్ లోపం కారణంగా ఆల్బినిజం లక్షణాలు ఎండదెబ్బ మరియు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. తీవ్రమైన ఆల్బినిజం ఉన్న వ్యక్తులు వారి విలక్షణమైన రూపం కారణంగా సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కోవచ్చు. ఇది ఆందోళన లేదా తక్కువ ఆత్మగౌరవం వంటి మానసిక ప్రభావాలకు దారితీస్తుంది. సరైన సహాయం, సంరక్షణను అందించడానికి ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
1: పురుషులలో ఆల్బినిజం లక్షణాలలో సాధారణంగా చర్మం, జుట్టు, కళ్లల్లో వర్ణద్రవ్యం స్పష్టంగా లోపించడం ఉంటుంది. దీని ఫలితంగా చాలా లేతగా, తెల్లగా కనిపిస్తాయి. ఈ పరిస్థితి నిస్టాగ్మస్, స్ట్రాబిస్మస్, ఫోటోఫోబియా వంటి వివిధ దృష్టి సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల వ్యక్తులు ముఖ్యంగా ప్రకాశవంతమైన కాంతితో స్పష్టంగా చూడడం కష్టమవుతుంది. అదనంగా యూవీ కిరణాల నుండి కొంత రక్షణను అందించే మెలనిన్ స్థాయిలు తగ్గడం వల్ల ఆల్బినిజం ఉన్న పురుషులు ఎండదెబ్బకు, చర్మ క్యాన్సర్లకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. ఈ లక్షణాల తీవ్రత మారవచ్చు, కానీ ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించి వాటిని అర్థం చేసుకోవడం చాలా కీలకం.

స్త్రీలలో ఆల్బినిజం లక్షణాలు చాలా రకాలుగా ఉండవచ్చు, కానీ అవి ప్రధానంగా చర్మం, జుట్టు మరియు కళ్ళలో వర్ణద్రవ్యం లేకపోవడం రూపంలో వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితిని తరచుగా చర్మం మరియు జుట్టు చాలా లేతగా ఉండడానికి దారితీస్తుంది. దీనివల్ల అవి ఎండదెబ్బకు, చర్మ నష్టానికి ఎక్కువగా గురవుతాయి. అదనంగా వ్యక్తులు దృష్టి లోపాలను కూడా

0: అనుభవించవచ్చు. దృష్టి స్పష్టత తగ్గడం, కాంతికి సున్నితత్వం మరియు మెల్లకన్ను రావడం, ఆల్బినిజం ఉన్న స్త్రీలు యూవీ కిరణాల ప్రభావం నుండి జాగ్రత్తలు తీసుకోవడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆల్బినిజం లక్షణాలు అర్థం చేసుకోవడం ఈ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
1: ఆల్బినిజం ను నిర్ధారించే విషయానికి వస్తే, రోగి యొక్క చర్మం, జుట్టు, కంటి రంగు వంటి శారీరక లక్షణాల పరీక్షలు ఎంతో ముఖ్యం. ఆల్బినిజం వంశపారంపర్యమా కాదా అని నిర్ధారించడానికి కుటుంబ చరిత్రను కూడా పరిశీలిస్తారు. ఆల్బినిజంతో సంబంధం ఉన్న జన్యువులలోని ఉత్పరివర్తనాలను గుర్తించడానికి జన్యు పరీక్ష ఎంతో అవసరం.

ఆల్బినిజంను నిర్ధారించే విషయానికి వస్తే, రోగి యొక్క చర్మం, జుట్టు, కంటి రంగు వంటి శారీరక లక్షణాల పరీక్షలు ఎంతో ముఖ్యం. ఆల్బినిజం వంశపారంపర్యమా కాదా అని నిర్ధారించడానికి కుటుంబ చరిత్రను కూడా పరిశీలిస్తారు. ఆల్బినిజంతో సంబంధం ఉన్న జన్యువులలోని ఉత్పరివర్తనాలను గుర్తించడానికి జన్యు పరీక్ష ఎంతో అవసరం.

దృష్టి సమస్యలు మరియు కంటి అసాధారణతలను అంచనా వేయడానికి నేత్ర వైద్య పరీక్షలు కూడా అవసరం. సూర్యరశ్మికి సున్నితత్వం మరియు ఇతర సంబంధిత పరిస్థితుల కోసం చర్మ పరీక్షలు చేయించుకోవాలి. దృష్టి సామర్థ్యం మరియు లోతును గ్రహించే శక్తి యొక్క మదింపు కూడా అవసరమే. రెటీనాను పరీక్షించడానికి ఫండస్ ఫోటోగ్రఫీ వంటి ప్రత్యేక ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించాలి. మెలనిన్ ఉత్పత్తిలో లోపాన్ని తనిఖీ చేయడానికి చర్మం లేదా జుట్టు నమూనాల హిస్టోలాజికల్ పరీక్ష కూడా అవసరం. వినికిడి లోపాలు వంటి ఏవైనా సంబంధిత పరీక్షలు చాలా అవసరం. ప్రమాద అంచనా మరియు కుటుంబ నియంత్రణ సలహా కోసం జన్యు సలహాదారులతో సంప్రదింపులు చాలా అవసరం.

0: అభివృద్ధికి కీలకమైన రెటీనాలు వర్ణద్రవ్యం లోపించడం దీనికి కారణం.
1: ఆల్బినిజం ఉన్న వ్యక్తులు సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలరు. వారు సూర్యరశ్మికి, చర్మ సున్నితత్వం మరియు దృష్టి సమస్యల వంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సరైన సంరక్షణ, అవగాహన, మద్దతు వారు సామాజికంగా మరియు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

ప్రస్తుతం ఆల్బినిజంకు ఎటువంటి నివారణ లేనప్పటికీ ఈ పరిస్థితి యొక్క లక్షణాలను నియంత్రించడానికి తగ్గించడానికి వివిధ ప్రత్యామ్నాయ వ్యూహాలను అన్వేషిస్తున్నారు. ఆల్బినిజం లక్షణాలలో ప్రధానంగా చర్మం, జుట్టు, కళ్లలో వర్ణద్రవ్యం తగ్గడం ఉంటుంది. దీనివల్ల సూర్యరశ్మికి సున్నితత్వం పెరిగి చర్మ సమస్యలు తలెత్తుతాయి. చర్మానికి రక్షణనిచ్చే లేపనాలు, యువీ నిరోధక దుస్తులు వంటి స్థానిక చికిత్సలను ఉపయోగించడం ద్వారా చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా జన్యు చికిత్సలపై ఇటీవల జరుగుతున్న పరిశోధనలు దీనికి కారణమయ్యే జన్యుపరమైన అంశాలను పరిష్కరించడంలో ఆశాజనకంగా ఉన్నాయి. ఆల్బినిజంతో బాధపడుతున్న వ్యక్తుల సమర్థవంతమైన నిర్వహణ ప్రణాళికతో సమగ్ర కంటి రక్షణ, క్రమం తప్పని చర్మ పరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఆల్బినిజం తరచుగా స్ట్రాబిస్మస్ అంటే మెల్లకన్ను, నిస్టాగమస్ అసంకల్పిత కంటి కదలిక, తగ్గిన దృష్టి సామర్థ్యం వంటి సమస్యలకు దారితీస్తుంది. సాధారణ దృష్టి

ఆల్బినిజం డే సందర్భంగా ఆల్బినిజం ఆటంకమా రూపకం మీరు ఇంతవరకు విన్నారు. నిర్వహణ శ్రీ కుల్బాక శంకరారావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి సుంకరనేని స్వాతి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.
2: ప్రస్తుత తరుణంలో ఉద్యోగ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం తప్పనిసరిగా మారిందని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృత్రిమ మేధాపై పరిజ్ఞానం కలిగి ఉండాలని ఖమ్మం జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలత గారు తెలిపారు. ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ కృత్రిమ మేధ లైఫ్ స్కిల్స్పై మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించే కార్యశాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఏఐని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుంటేనే అనేక ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని అన్నారు. నీట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు అధికారులను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీన జిల్లాలో నీట్ 2026 పునఃపరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 1128 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగూడెం శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240 మంది, కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో 360 మంది, పాల్వంచలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 288 మంది, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని, వారిని అప్పుడే అనుమతిస్తామని అన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుందని, అధికారులు సమన్వయంతో పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. అశ్వరావుపేట నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో ఉండేలా చూస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. అశ్వరావుపేటలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నా

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 3 కోట్లతో కొమరం భీం అర్బన్ పార్క్ నిర్మాణాలను ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ, ఖమ్మం ఎంపీ శ్రీ రామసహాయం రఘురామరెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో అశ్వరాపేటను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీన జరిగే లోక్ అదాలత్పై కక్షిదారులకు అవగాహన కల్పించాలని, అధిక సంఖ్యలో కేసులు రాజీ పడేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని ఇల్లెందు కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వరూప గారు సూచించారు. రాజీ పడదగిన కేసు ఇరు వర్గాలతో మాట్లాడి వారిని సమన్వయం చేయాలని కోరారు. ఇల్లెందు కోర్టులో జరిగిన సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు ఆమె సూచించారు. నేటి యువత క్రీడలపై ఆసక్తి చూపాలని జిల్లా క్రీడల అధికారి శ్రీ పరంధామరెడ్డి గారు అన్నారు. పాల్వంచులోని మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సమ్మర్ క్యాంపులో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఇదే పట్టుదల స్ఫూర్తితో క్రీడారంగంలో రాణించే విధంగా శిక్షణ పొందాలని, ఇష్టమైన క్రీడలను ఎంపిక చేసుకుని అందులో రాణించాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి దశ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీ గోనెల రమేష్ గారు తెలిపారు. అభ్యర్థులు ఐటీఐ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ శ్రీ సునీల్ దత్ గారు అన్నారు. బుధవారం కూసుమంచి మండలంలోని నాయకులగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రతగా ఉండాలని, ఫోన్ మాట్లాడవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ముఖ్యంగా వాహనాలు నిర్ణీత వేగంలోనే నడపాలని కోరారు. విత్తన దుకాణదారులు తప్పనిసరిగా విత్తన లైసెన్సులు కలిగిన వాటినే అమ్మకాలు చేయాలని ఖమ్మం వ్యవసాయ అధికారి శ్రీ పుల్లయ్య గారు అన్నారు. తిరుమలాయపాలెంలో పలు విత్తన పురుగుమందు దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణదారులు రిజిస్టర్ స్టాకు వివరాలు చూపాలని, లైసెన్సు విత్తన సంస్థల విత్తనాలు పురుగుమందులు ఎరువులు అమ్మాలని, కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని, నకిలీ విత్తనాలు పత్రాలు సరిగా లేకుండా అమ్మకాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రత గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు అన్నారు. జూలూర్పాడు పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎలీనా ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయాధికారి శ్రీ బాబురావు గారు రైతులను కోరారు. ఎలీనో ప్రభావం వలన సాధారణం కంటే తక్కువ వర్షపాతం లేదా వర్షాలతో అంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పంటల ఎంపిక చేసుకోవాలని అన్నారు. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు విత్తాలని, తేమ లేకుండా విత్తనాలు వేయడం వలన మొలక శాతం తగ్గుతుందని చెప్పారు. తక్కువ కాల పరిమితి, తక్కువ నీటి వినియోగం గల పంటలను వేసుకోవాలని రైతులను కోరారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారు అధికారులను కోరారు. జిల్లాలోని వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెంచాలని, మాతృమరణాలు తగ్గించాలని, హెచ్పీవీ వ్యాక్సిన్ అమలు, టీబీ నోటిఫికేషన్ పెంచడం, బీపీ షుగర్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించే విధంగా ప్రజల్లో చైతన్యం పెంచాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ కృష్ణగౌడ్ గారు అన్నారు. గురువారం భద్రాచలం ఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సుస్థిర అభివృద్ధి జీవన వైవిధ్య పరిరక్షణ భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ తరాలకు సహజ వనరులు కాపాడడం, పచ్చదనాన్ని పెంపొందించడం, వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడం కోసం సమిష్టి కృషి అవసరమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి రంగాలలో ఐటీసీ దాని భాగస్వామ్య సంస్థలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో 42 సమైక్యలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 సమైక్యలకు బస్సులు ఉండగా, తాజాగా ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 సమైక్యలకు బస్సులు కేటాయించారు. ఇతరులతో పోల్చుకోకుండా మీతో మీరే పోటీ పడండి, విజేతలుగా మీరే అవుతారని అశ్వరాపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి బెంగుళూరు ప్రముఖ సంస్థ నిర్వాహకుడు

0: హరీష్ రఘు అన్నారు. అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ఏడీ డాక్టర్ జె హేమంత్ కుమార్ ఏజీబీఎస్సీ విద్యార్థులు విస్తృత అవకాశాలు అనే అంశంపై ప్రసంగించారు. వ్యవసాయ పట్టభద్రులు తమ వృత్తితో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే ప్రవర్తన నైపుణ్యాలు, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని కోరారు. తాలిపేరు నీటి కాల్వ ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు అన్నారు. శుక్రవారం దుమ్ముగూడెం మండలంలోని తాలిపేరు ఎడమ కాలువను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సాగునీటి సరఫరా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాలిపేరు ద్వారా సుమారు 24,700 ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని, ఎడమ కాలువ 46.46 కిలోమీటర్ల పొడవుతో 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా 21,100 ఎకరాలకు ఆయకట్టు నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. రైతులకు సాగునీరు అందే విధంగా కాల్వల్లో గడ్డి చెత్తను తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పాముకాటు, కుక్కకాటుకు సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ప్రజలకు మీ సేవ ద్వారా అందిస్తున్న సేవలను మరింత వేగవంతం, పారదర్శకంగా అందించాలని, ప్రభుత్వం చేపడుతున్న విధానాల అమలుపై ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సైదేశ్వరరావు తెలిపారు. మీ సేవ కార్యక్రమాలపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఈబీసీ, ఓబీసీ తదితర సేవలు పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రజలకు వివరించారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మణుగూరు మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఉన్న ఇటుకబట్టీల యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఎం రాజేందర్ గారు మాట్లాడుతూ, బాలకార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని అన్నారు. ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణ, గౌరవప్రదమైన బాల్యం పొందే హక్కు ఉందని పేర్కొన్నారు. చిన్నారులను పనిలో నియమించడం చట్టవిరుద్ధమని, బాలకార్మిక చట్టం ప్రకారం బాలలను పనిలో పెట్టుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. అనంతరం సీతారాంపురం గ్రామంలో ఇటుక బట్టీలను ప్రత్యేకంగా పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులు, వారి పిల్లల విద్యా పరిస్థితుల గురించి, బాలకార్మికులు ఉన్నారా లేదా అనే అంశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టీల యజమానులు, నిర్వాహకులు తమ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకార్మికులను నియమించవద్దని, కార్మికుల పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదలపురం మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి షాదీ ముంబారక్ పథకాల కింద 76 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంత ఇంటి కల సాకారం చేస్తున్నామని తెలిపారు.
1: జిల్లాలో గత వారం సమీక్ష మరింతవరకు విన్నారు. సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ వారు తాత్కాలిక ప్రాతిపదికన జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్ట్ ప్రకారం చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ, ఎంబీఏ ఫైనాన్స్, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ రంగంలో చదివిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను తుదిగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయస్సు 50 సంవత్సరాలు మించకూడదు. వీరికి నెలకు 2,25,000 జీతనం అందుతుంది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://bsnl.co.in https://bsnl.co.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు సమాచారం, ఇతర వివరాలు లభ్యమవుతాయి. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 24, 2026. మరొక ప్రకటన. నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫీ లాబొరేటరీ కొచ్చి వారు 35 ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. కంప్యూటర్ సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్లో 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్లో 10 సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్లో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 35 సీట్లు భర్తీ చేయనున్నారు. కెమికల్, పాలిమర్ సైన్స్, టెక్నాలజీ 4 సీట్లు, ఫిజిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్లో 2 సీట్లు, ఓషన్ సైన్స్, ఓషన్ టెక్నాలజీలో 2 సీట్లు అదనంగా ఉన్నాయి. సంబంధిత కోర్సులో యూజీ లేదా పీజీ చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ కోర్సు కాల వ్యవధి 6 నెలలు ఉంటుంది. వీరికి నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. ఎంపిక అనేది విద్యార్హతలు, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూలతో ఉంటుంది. పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా ద డైరెక్టర్ ఎన్పిఓఎల్ డిఆర్డిఓ త్రిక్కకర పోస్ట్ కొచ్చి 6 8

0: 2021 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా మీ దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది. చిరునామా మరొకసారి, ద డైరెక్టర్ ఎన్పిఓఎల్ డిఆర్డిఓ త్రిక్కకరా పోస్ట్ కొచ్చి 682021. ఈ చిరునామాకు జూన్15లోగా అందేటట్లు పంపించుకోవాలి. పూర్తి సమాచారం కోసం https://drdo.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://drdo.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. పోస్ట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 15, 2026. మరొక ప్రకటన, బనారస్ హిందూ యూనివర్సిటీ డాక్టర్ ఇన్ ఆర్ రంగనాథన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. దీని కింద ఏడాది వ్యవధి గల లైబ్రరీ ఇంటర్న్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. లైబ్రరీ ఇంటర్న్స్ 12 ఖాళీలు ఉన్నాయి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పీజీ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వయస్సు 26 సంవత్సరాలలోపు ఉండాలి. కేటగిరీల వారీగా సడలింపు అనేది ఇస్తున్నారు. వీరికి నెలకు 20,000 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. పోస్ట్ ద్వారా దరఖాస్తులు పంపించుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ చిరునామా, సెంట్రల్ లైబ్రరీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి 22100 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించుకోవాలి. చిరునామా మరొకసారి, సెంట్రల్ లైబ్రరీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి 22100 అనే చిరునామాకు జూన్ 21, 2026 పోస్ట్ ద్వారా పంపించుకోవాలి. మరింత సమాచారం కోసం www.bhu.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. www.bhu.ac.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. పోస్ట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూన్ 21, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక. సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: నేను గుండేటి వెంకటరామ సార్, రాఘవాపురం.
0: వెంకటరామ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. బాగున్నారు?
0: ఫైన్ ఫైన్. ఈ రోజు కొంచెం వాతావరణం కూడా చల్లబడినట్టుంది.
1: కొంచెం చల్లబడి సార్.
0: మరి ఈ చల్లటి వాతావరణంలో మన మిత్రులకి ఎలాంటి సమాచారాన్ని మనం చెప్పొచ్చు?
1: ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ గడు వర్షాలు మొన్న ఇక్కడ ఏం జరిగిందంటే 2 వాగులు ఉన్నాయి మనకి ఆ ఊరంది, చిన్న వాగు పెద్ద వాగు అంటారు. అట్లనే ఇట్లాంటి కొన్ని కొన్ని చోట్ల ఉన్ను అంటే కొన్ని ఊర్లల్లో మొన్న వాగులు పెద్దగా వచ్చినాయి. ఆ వాగుతో పాటు పెద్ద పెద్ద చేపలు కూడా
0: వచ్చినాయి.
1: ఈ చేపలు మరి ఆశకి షికారికి పోయే వాళ్ళు చేపలు పట్టబోయి జారి పడిపోవడం జరిగింది. కాకపోతే ఆయన మంచిగా సేవ్ అయింది, తీశారు. కానీ కొన్ని కొన్ని చోట్ల ఈ చేపలు ఆశకి పోయి ఎట్లనే ఎక్కడన్నా ఏదైనా జరిగితే మళ్ళీ జరగకూడదని జరిగింది. చేపలు ఏమన్నా బయట 200 పెట్టుకుంటే కేజీ చేపలు వస్తున్నాయి చక్కగా. వాటి కోసం చేపలు ఆశకి పోయి ప్రాణాలు కోల్పోవద్దు. ఈ చేపల షికారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి సార్.
0: అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి అనుకోకుండా మరి వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు చెరువుల్లో ఉన్న మత్తడులు ఏర్పడినప్పుడు ఈ చేపలు అనేవి అక్కడి నుంచి మనకి వాగుల్లోకి వస్తూ ఉంటాయి. వాటిని మరి ప్రజలు మీరు అన్నట్టుగా ఏదైనా ఫ్రీగా వస్తే తీసుకునే ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి మనకి మృగశిరే కార్తె ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా అది ప్రమాద భరితంగా లేదు అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి కలెక్ట్ చేసుకుంటే మంచిది.

0: అట్లనే చేప బాగా చనిపోయి చేప పట్టుకుపోయి అలబడిపోయిండు. పడిపోయి వెళ్ళిపోతామంటే మళ్ళీ ఇరవై ఈతగాళ్ళు ఉండి మళ్ళీ వాళ్ళు దుస్తు తీయడం జరిగింది.
1: 200 రూపాయల చేప కోసం జీవితాన్ని మరి అక్కడ ఫలంగా పెట్టాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఏదైనా సరే మన వల్ల అవుతుంది అనుకున్నప్పుడే ప్రయత్నం చేయాలి, కానీ మన వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రం దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయత్నం చేయకూడదు.
0: ప్రయత్నం చేయకూడదు, ప్రాణం తెచ్చుకోకూడదు.
1: ఓకే వెంకటరాములు గారు, మరి ఆకాశవాణితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
2: సూర్యుడైన సలవ చంద్రుడైన కోటి శుక్రుడైన అష్ట దిక్కులైన తువైనా అహలేనైనా ఆరివైనా అహరావైనా సంగారమైన సంతమే హైరస్సు హైరస్సు హైరస్సు హైరస్స నీరాల కన్నులు సంద్రమే హైరస్ హైలస్సా ఇంగి నీలమంతా సంద్రమే.

తాయి పరువాల కొంటె గోల కోటి సంబరాల ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో.
2: హలో సార్, గుడ్ మార్నింగ్. సార్
1: గుడ్ మార్నింగ్ అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి మీరు కాల్ చేశారు, మీ పేరు ఎక్కడి నుంచి?
2: సింగపురం సార్, సుజాతనార్ మండలం. మంచినేల జెన్నీ సార్.
1: జెన్నీ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం. మీరు బాగున్నారా సార్?
1: ఫైన్ అమ్మా, చాలా బాగున్నాం. మంచినేల జెన్నీ గారు, మీ ఇంటి పేరు ఒక వెరైటీగా ఉంటుంది, మంచినేల జెన్నీ అనేసి.
2: మంచినీళ్ళు మా ఇంటి పేరు సార్. మంచినీళ్ళు మీరు ఉండలేరుగా.
1: మంచినీళ్ళు లేకుండా ఎవరు ఉండలేరమ్మా, ఎందుకంటే నీరు అనేది బాడీకి చాలా అవసరం, సృష్టికి అవసరం. వాటర్ అనేది, వాటర్ అవసరం లేకపోతే ఇతర గ్రహాల మీద కూడా మనుషులు నివసించే వెసులుబాటు అనేది ఎప్పుడో కల్పించుకునే వాళ్ళు, కానీ అక్కడ వాటర్ లేదు అనే ఉద్దేశంతోనే భూమి మీద మాత్రమే మనకడ సాధిస్తున్నాం.
2: అవును సార్, మరి అప్పట్లో ఎట్లా వచ్చిందో మాకు ఇంటి పేరు అలా వచ్చింది.

0: బహుశా ఏదో మీ పూర్వీకులకు ఆ కాలంలో ఎవరికో మంచినీళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు అనుకుంటా. ఏదో ప్రధాన కూడలలో మీ ఇల్లు ఉండి అక్కడికి దారిన పోయే వాళ్ళు అక్కడ కాస్త ఆగి మంచినీళ్ళు తాగి వెళ్ళేవాళ్ళు ఏమో. మంచినీళ్ళ బావేనే ఉండుండాల మీ ఇంట్లో. మంచినీళ్ళ జర్నీ మంచినీళ్ళ జర్నీ అయిపోయింది అట్లా. ఆ రోజుల్లో చేసే పనులు, మనం చేసే కుల వృత్తులు, అలాగే మనం చేసే సర్వీసు బట్టే ఇంటి పేర్లు వచ్చేవి.
1: అవునా సార్?
0: చెప్పండి జెన్నీ గారు, ఈ రోజు కార్యక్రమంలో మరి మన ముచ్చట ఏంటి?
1: ముచ్చట ఏంటంటే పత్తి గింజలు వేస్తున్నాం సార్, వర్షం వస్తే బాగా.
0: పత్తి గింజలు అప్పుడే వేస్తున్నారా?
1: వేస్తున్నా సార్, అంటే వేరే వాళ్ళకి వచ్చాం సార్.
0: కరెక్టే, అప్పుడే చేయమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారా?
1: చెప్పడం అంటే ఇక ఇక్కడ మొలకసీర కార్త వచ్చిన కాంచి ఆరిద్ర కార్త వరకు వేసి ఉంచుతారు సార్, వర్షం వచ్చే కార్తలని.
0: వర్షం కోసం చూడడమే, కొంచెం మనకి ఈసారి ఋతుపవనాలు వచ్చినా కూడా తగినంత వర్షాలు ఉండకపోవచ్చు అనేది మన వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది కదా.
1: అవును, వింటున్నాం కదా సార్, ఋతుపవనాలు అనేవి ఇక్కడ వ్యవసాయం చేసే ఆలో చేయాలి సార్. ఈ మొలకసీర కార్త నుంచి ఆరిద్ర కార్త వరకు వేసేయాలి. ఈ కార్తలు కంపల్సరీ వర్షాలు పడతాయి అనేది ఇలా నమ్మకం సార్.
0: అంతే, ఖచ్చితంగా వర్షం పడుతుందనే నమ్మకంతోనే మీరు పత్తి గింజలు వేస్తున్నారు.
1: అవును సార్.
0: ఒక రోజు కూలి ఎంత ఇస్తారు జెన్నీ గారు?
1: ఒక్క రోజు వచ్చి 300 సార్, అంటే ఉదయం 7 వస్తాం సార్, 7 వచ్చి 1 వరకు వేస్తాం సార్.
0: తర్వాత
1: మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ 2:30 నుంచి వచ్చి మళ్ళీ 6 వరకు వేస్తాం సార్, మళ్ళీ 300 ఈ గింజల సీజన్ వరకు.
0: అంటే 600 రోజుకి?
1: రోజుకి 600 సార్.
0: అవునా, చాలా బాగుంది, 600 రూపాయలు సంపాదిస్తున్నారు.
1: ఈ సీజన్ ఈ నెల రోజులే సార్, తర్వాత 350 పొద్దున్నే ఉదయం 9 వెళ్ళి 5 వరకు ఉంటాం సార్.
0: ఒక ఎకరంలో పత్తి గింజలు నాటాలంటే ఎంత మంది అవసరం ఉంటుంది?
1: 3 సార్.
0: 3 ఖచ్చితంగా ఒక ఎకరంలో నాటేస్తారు ఒక రోజులో?
1: మరి గుత్తాలకి అయితే ఇంకా ఎక్కువ పడతాయి సార్.
0: గుత్తా ఎంత ఇస్తారు ఎకరం?
1: ఎకరానికి 1000 సార్.
0: ఎకరానికి 1000?
1: 1000.
0: ఎంత మంది చేస్తారు?
1: 20 ఇంకా సార్, అంటే ఇన్ని ఎకరాలనే వేస్తాం సార్. ఇవాళ 7 ఇప్పుడు వచ్చాం వేయడానికి. ఇది వేసేసి ఇంకొక 7 ఉంది సార్ వేయడానికి. మళ్ళీ
0: అయిపోతుంది ఒక రోజులో?
1: ఒక రోజులో అయిపోతుంది సార్.
0: వా, చాలా ఫాస్ట్, యంత్రాల కంటే ఫాస్ట్ గా చేస్తున్నారు.
1: నమ్మకం వచ్చి స్టాఫ్ సార్, సింగపో పనులు ఏ పని అయినా, నాట్లైనా మిరపకాయలైనా పత్తికైనా
0: వ్యవసాయ పనులు చేయాలంటే చెయ్యి చెయ్యి కలిసి ఉండాల.
1: అవును సార్, అందరికి చేయలు ఉన్నోళ్ళే కదా, అందరు చేస్తారు సార్.
0: చేస్తారు, కానీ కొంతమంది ఏమో చాలా ఫాస్ట్ గా చేస్తారు, కొంతమంది ఏమో అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ కొంచెం నిదానంగా చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి వయసు రీత్యా అయితేనేమి, ఆరోగ్య రీత్యా అయితేనేమి. జెన్నీ గారు చాలా చక్కగా మరి ఈ రోజు పత్తి గింజలు నాటుతున్నారు, అక్కడ నుంచి ఆకాశవాణికి ఫోన్ చేశారు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో. ఎందుకంటే నాగేశ్వరరావు గారికి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం స్వాగతం పలుకుతూ ఉంది. నాగేశ్వరరావు గారు, ఈ రోజు మరి శ్రోతలంతా ఎదురు చూస్తున్నారు, నాగేశ్వరరావు గారి మనసులో ఎలాంటి విషయం ఉంది అనేసి.
2: విషయం ఉంది సార్, అంత చిక్కని విషయం అందరికి అయితే నేను చెప్తాను. కానీ ఈ చెప్పే విషయంలో ప్రతి దినము ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. అందులో మన శ్రోతలంతా చెప్పేది కూడా వాస్తవంగా జరిగిన విషయాలు అనుకోండి, పేపర్ న్యూస్ కానివ్వండి, టీవీ న్యూస్ కానివ్వండి, తెలిసిన న్యూస్ న్యూస్ ఏదైనా కానివ్వండి, కొంచెం విషాదకరంగా చెప్తున్నారు, కొంత సంతోషదాయకంగా కూడా చెప్తున్నారు. సంతోషం నా యొక్క సందేశం మీరు 3 వారాల నుంచి అడుగుతున్నాను, వాటికి అన్నిటి నా సందేశానికి నివృత్తి చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. అలాగే నా మనసులో ఇంకొక సందేశం ఒకటి ఉన్నది, చాలా కాలం నుంచి, ఇప్పుడు కాదు అంటే నా జ్ఞాపక శక్తి దీని దగ్గర నుంచి ఉన్నది. ఆ సందేశాన్ని కూడా చెప్పాలి మీరు.
1: చెప్పండి.
2: అంటే మనకు కనిపించే ఈ భూ ప్రపంచంలో సప్త సముద్రాలు, నదులు, చెలయేరులు, జలపాతాలు ఎన్నెన్నో ఉన్నాయనుకోండి. మరి ఈ ప్రకృతిలో కొండలు, కోనలు చూస్తుంటాము, మనకు కనిపించేవి చాలా ఉంటాయి. మనకు కనిపించే గ్రహాలలో, నిత్యం కనిపించే గ్రహాలలో భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఈ 4 కదా. అయితే ఒకటి సార్, ఈ గ్రహాలు అన్ని అలా ఉంచేస్తే ఈ పర్యావరణంలో కూడా చాలా మనకి ప్రకృతి

0: పర్యావరణంలో భూమి, భూమి నుంచి వచ్చే ప్రకృతి పర్యావరణంలో చెట్లు నదులైతే ఎలా ఎలా మనం చాలా కోకొల్లలు చూస్తూనే ఉంటాం. అయితే నా సందేశం ఏంటంటే, ఈ పర్వతాలు కొండలు, ఈ సముదాయం, కొండల సముదాయం, ఈ ప్రకృతి అంటే భూమిలో ఎలా వచ్చాయి ఎట్లా అనేది అంతుపట్టని రహస్యంగానే అనుకుంటున్నాను. నాకైతే ఆ సందేహం తెరలేదు. ఏమన్నా మీకు ఏమన్నా మీ అవగాహనలో ఏమైనా తెలిస్తే అందరికీ చెప్పండి, సంతోషం.
1: భూమి అనేది ఒక గ్రహం, ఇది చాలా కొన్ని వేల మైళ్ళ విస్తరించి ఉంది. మీరు ఒక చిన్న పని చేయండి, ఒక చిన్న మట్టి ముద్ద తీసుకోండి, దాన్ని ఒక బాల్ లాగా చేయండి. బాల్ లాగా చేసి ఆ మట్టి ముద్ద మీరు రౌండ్ గా ఉంది అనుకుంటారు, కానీ మీరు ఒక భూతద్దం పెట్టి చూస్తే ఆ మట్టి ముద్దలో ఎత్తు పల్లాలు, దాంట్లో చీరికలు అన్ని కనపడతాయి మీకు. సూక్ష్మదర్శిని కావాలి. ఇప్పుడు భూమి అనేది చాలా పెద్ద విశాలమైనటువంటి గ్రహం కదా, దీంట్లో మనం ఒక కొండను ఎక్కుతున్నాం అని అంటే ఆ మట్టి ముద్దలో చాలా చిన్న రేణువు అన్నట్టు, అది ఏమో పైకి ఉంటుంది ఒక రేణువు, ఒక రేణువు కిందికి ఉంటుంది, ఒక అక్కడక్కడ మీకు కరెక్ట్ గా మీకు గ్లోబ్ లాగా రాకుండా అక్కడక్కడ మీకు లొందల్లాగా ఏర్పడతాయి. అట్లాంటివి ఏర్పడే వాటికాడ మనకి సముద్రాలు కానీ లేకపోతే నదులు కానీ లేకపోతే ఇట్లా మనకి సృష్టి ధర్మంగా వచ్చేసాయి. ఒక రేణువులో చూసానంటే కొన్ని మన భూమి యొక్క విషయంగా చూస్తే ఒక్క రేణువు, మట్టి రేణువు కొన్ని వందల వైశాల్యం గల భూమిగా మనం భావించుకోవాలి ఆ గ్లోబుని చూసి. ఆ విధంగా ఏర్పడుతుంది. ఏదో మనం ఇట్లా కొండెక్కాం కదా, మనం జారి కింద పడిపోతామంటే ఇక్కడ జారిపోము, గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఉంటుంది భూమి ఏర్పడ్డప్పుడు ఈ ఎత్తు పల్లాలే మనకి కొండలు, పల్లాలంతా లోతట్టు ప్రాంతాలు.
0: నా ఆలోచనలో ఒక భాగం అంటే భూమితో పాటు అవి కూడా ఏర్పడ్డాయి, అంటే ఆ గ్రహంతో పాటు ఇవి కూడా ఏర్పడ్డాయి అనేది మీ సందేశం.
1: అంతే అంతే అంతే.
0: చాలా చాలా ధన్యవాదాలు సార్. విన్న శ్రోతలకు కూడా చెప్తున్నాను, కొంతమంది తెలుసుకుంటూ తెలవకుండా ఈ కొండలు ఎట్లా ఏర్పడి, ఈ గుట్ట ఎట్లా గుట్టిందిరా అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా.
1: భూమిలో ఉన్నటువంటి ఒత్తిళ్లు, భూమిలో ఉన్న పొరలు ఒత్తిడి చేసినప్పుడు పైకి వస్తుంది భూభాగం, దానివల్ల ఏర్పడ్డాయి ఇవన్నీ. ఓకే అండి, మరి మీకోసం ఆకాశవాణి ఒక మంచి పాట వినిపిస్తుంది, వినండి.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఆ కాలర్ ఎవరో చూద్దాం. హలో మిత్రమా.
3: సార్ నమస్తే అండి.
2: నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: ప్రశాంత్ నగర్, లక్ష్మీదేవిపల్లి అండి.
2: లక్ష్మీదేవిపల్లి, ప్రశాంత్ నగర్. పద్మ గారు, మీరు ఏం చేస్తుంటారు?
3: నేను అంగన్వాడీ టీచర్ గా చేస్తుంటాను.
2: ఓ, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా.
3: అవునండి, బిఏలు అని, గ్రామ సభలు అని.
2: అవును, మీటింగ్లు జరుగుతున్నాయి కదా?
3: జరుగుతున్నాయి సార్.
2: ఓకే, మీ పరిధిలోకి ఏమేం కార్యక్రమాలు ఇచ్చారు ఈ సంవత్సరం?
3: మాకు ఇప్పుడు సర్వే ఒకటి ఉంటుందండి, మనకు బిఏలు అది సర్వే ఒకటి ఉంది. దానికి ఇప్పుడు పిల్లల్ని చేర్చుకునేది, తర్వాత సీజన్ వచ్చే ఏడాది నుంచి తల్లులకి పిల్లలకి ఊర్లో అందరికి అవగాహన కల్పించడం.
2: మీ దగ్గర ఎంత మంది పిల్లలు మరి ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అవుతున్నారు అంగన్వాడీలో?
3: కొత్తగా 5 మంది జాయిన్ అవుతున్నారు సార్. 20 మెంబర్స్ ఉంటారు నాకు. నేను చేసేది హమాలి కాలనీ.
2: 20 మెంబర్స్ ఉంటారా?
3: చాలా
2: మంది ఉన్నారు. అయితే ఎంత మంది ఉంటారు మీరు?
3: టీచర్ ఒకరు, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసం ఆయా ఒకరు ఉంటారు.
2: ఆయా ఒకరు ఉంటారు.
3: కొత్తగా బ్రేక్ఫాస్ట్ వస్తుందని వార్తలు అండి, ఇంకా జియో రాలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటది, ఎగ్ ఉంటది, గర్భిణీలకు పాలు ఉంటాయి.
2: కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నారు, గర్భిణీ స్త్రీలకు ఇస్తున్నారు, కానీ ఎవరైనా కాస్త సిక్ అయిన వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందేమో అనేది ఆలోచన. ఎవరైనా కాస్త అనారోగ్య పరిస్థితి ఉండి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళు లేక ఉన్న వారికి, వాళ్ళకు కూడా మనం ఫీడింగ్ ఇస్తే మంచిదేమో అనేసి ఆలోచన.
3: బాగుంటదండి, దగ్గరలో నాకు అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తారు పెట్టమని. కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని చూడకుండా ఉన్న వాళ్ళు కూడా వచ్చి కొంచెం అన్నం పెట్టమా అది అట్లా అడిగే వాళ్ళు కూడా ఉంటారు సార్. చాలా బాధ అనిపిస్తుంది. తప్పకుండా ఇక మన సొంతగా చేయాల్సినవి చేస్తాం, కానీ ప్రభుత్వం కూడా దృష్టి తిరిగిపోయి వాళ్ళకి మీరు అన్నట్టు చేస్తే చాలా మంచిగా ఉంటారు. అసలు ఆలోచన బాగుంటారు అది.
2: పద్మ గారు, మరి మీ యొక్క ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తున్నారా?
3: చాలా ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఫ్రీగా ఉన్నా. ఇప్పుడు మా పాప ఒకటే ఈఎస్ఐలో ఉంటది. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి ఆ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళు పుట్టినాక వాళ్ళకి ఇమ్యునైజేషన్ చూస్తూ, వాళ్ళు పెరిగి వాళ్ళు సరిగ్గా పెరుగుతున్నారా లేదా చూసి, మళ్ళీ తర్వాత వాళ్ళకి మాటలు నేర్పించి, అడుగులు నేర్పించి, స్కూల్కి వెళ్ళేదాకా మాదే కదా బాధ్యత. నాకైతే ఎంతో మహత్తరమైన కార్యక్రమంగా భావిస్తూ శేషకాల జీవితాన్ని ఇలా గడపాలని ఆశిస్తున్నాను.
2: మరి మీ చేతిలో ఇలా అంగన్వాడీలో చిన్నపిల్లలు ఎవరైతే బుడిబుడి నడకలు నేర్చుకుని వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వెళ్లారో, వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయినాక మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నారు ఎక్కడ చూసినప్పుడు?
3: అసలు చాలా అండి. నేను మొన్న ఒకసారి ఆటో ఎక్కాను స్కూల్ దగ్గర నుంచి, ఎక్కితే అబ్బాయి నేను ఎక్కడ ఉంటే ఊరికి వచ్చాడు. గబాక బాగేసిన ముందుకు వచ్చి, మేడం ఎక్కడంటే పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నుంచి వచ్చా అంటే, మామ నిన్ను ఎట్లా పచ్చిపోతాం మేడం, మీరు మామేయడం కదా, చిన్నప్పుడు అన్ని మీరు

0: అనిపిస్తుంది. నిజంగా మేడం, మీరు మా మేడం అనేసి అంటుంది. అబ్బా ఇంటున్నాడు నన్ను అసలు మర్చిపోలేదని చాలా షాక్ అయ్యాడు.
1: మీరు ఇచ్చిన పౌష్టికాహారమే అంగన్వాడీలో.
0: అవును సార్, నాకు ఇప్పుడు 30 ఇయర్ సర్వీస్ ఉంది. పోలీసులు అయ్యారు, డాక్టర్ కోర్స్ చేసే వాళ్ళు ఉన్నారు.
1: ఏదైనా 30 ఇయర్స్ సర్వీస్ అంటే చాలా మంది పిల్లలకి మీరు ఫీడింగ్ ఇచ్చి ఉంటారు చిన్నప్పుడు. ఓకే పద్మ గారు, మరి చాలా చక్కగా అంగన్వాడీ ద్వారా సర్వీస్ చేస్తూ మీ శేష జీవితాన్ని ఇలా గడపాలనే కోరికతో మీరు ఉన్నందుకు ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఇంకా సమాజం బాగుపడుతుందని ఆకాశవాణి కోరుకుంటుంది. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: పాఠశాల, డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో,
2: నమస్కారం అండి. శంకర్రావు గారు, నేను అప్పారావు సుబ్బయ్యగూడెం అండి.
1: చూపెట్టాం అప్పారావు గారు, ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి. మరి ఈ రోజు కార్యక్రమానికి కాల్ చేశారు, మరి శ్రోతలతో మనం ఎలాంటి ముచ్చట పంచుకుంటాం?
2: ఎలాంటి ముచ్చటే ఉంది, కొత్తగూడెం గీరణం గురించి మాట్లాడటమే నాకు ఒక పండుగ. కొత్తగూడెం కార్యక్రమాలు ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటున్నాయి. కొత్తగూడెం కేంద్రం ఎప్పుడు కొత్త మార్పులతోనే సంచరించుకుంటుంది. కొత్తగూడెం కేంద్రం ఎప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతోనే రూపుదిద్దుకుంటుంది.
1: మా కార్యక్రమాలన్నీ నచ్చినాయి, మీకు ధన్యవాదాలు. కానీ ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటం. మన శ్రోతలకు ఇన్ఫర్మేషన్ ఏమిస్తారు అప్పారావు గారు? అని
2: సమాజానికి ఏముందండి, ఈ రోజు ఏదైనా కూడా మనం ఒకరికి ఇబ్బంది కలిగించకుండా మనం మాట్లాడాలి. సమాజంలో ఏదైనా కూడా ఒక మంచి విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలి. ఏదైనా కూడా ఒక తెలిసిన విషయం అది నలుగురికి ఉపయోగపడుతుందనుకుంటే 10 మందికి కూడా మనం చెప్పాలి. మనం ఏదైనా కూడా మంచిగా మన నడత అనేది మంచిగా నేర్చుకోవాలని నా ఆకాంక్ష.
1: అంటే మంచి విషయాలు అనేది మనం ఎలా దాన్ని గుర్తించాలి, అది మంచి విషయమా చెడ్డ విషయం?
2: అవతల చెప్పే విషయాన్ని బట్టే మనం బేస్ చేసుకోవాలండి. అప్పుడు చెబుతుంటేనే మనం ఇక్కడ క్రాస్ చేసుకోవచ్చు, ఇతను మనతో మాట్లాడేది మంచి విషయమే. విషయాన్ని 10 మందికి షేర్ చేయాలనేది చెప్పాలండి.
1: కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అవి వికటిస్తూ ఉంటాయి కదా.
2: అవును, ఒక విషయం ఏదైనా చెడు విషయాలు తెలుస్తుంటే మంచి విషయాలు తెలుస్తుంటాయి. కాకపోతే ఏంటంటే మంచి విషయాలు అనేవి అందరికి కూడా మనం విషయాలు షేర్ చేసుకోవాలని నా ఆకాంక్ష.
1: అందరికి అంటే ఇప్పుడు మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా మనతో ఉన్న వాళ్ళతోనే మనం ప్రతి విషయాన్ని మాట్లాడుకోవచ్చు. కానీ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో మనం విషయాలన్నీ షేర్ చేసుకున్నా కూడా కొన్ని అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి.
2: మనకు తెలిసిన విషయం అనేది అందరికి చెప్పాలనేది నా అభిలాష.
1: ఏది తెలిసిన విషయమైనా కూడా అది నలుగురికి ఉపయోగపడే విషయమే ఉండాలి. కానీ
2: ఉపయోగపడేది అయితేనే
1: పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించో లేకపోతే మన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాత్రం కాదు,
2: సమాజానికి ఉపయోగపడే విషయాలు. ఫ్యామిలీ గొడవల్లో అసలు షేర్ చేసుకునే చేసుకోకూడదు.
1: అవును,
2: ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత దగ్గర స్నేహితులైనా సరే.
1: అవును, ప్రస్తావన తీసుకురాకపోవడమే మంచిది.
2: మనం ఎంత స్నేహంగా ఉన్నా స్నేహం ఏంటంటే మామూలుగా జనరల్ విషయాలు మాట్లాడుకోవటానికే స్నేహం. ఫ్యామిలీలో అనేది ఎంత ఇది కూడా చొరవ చేసుకోకూడదు.
1: కాబట్టి విషయాన్ని వెంటనే 10 మందికి చెప్పకుండా దాన్ని మనం కొంత సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయంతో మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నా అనేది సమయం నిర్ధారిస్తుంది. ఆటోమేటిక్ గా మన మనస్సాక్షి దానికి పరిపరి విధాలుగా ఒక జస్టిఫికేషన్ కూడా ఇస్తుంది. ఓకే అప్పారావు గారు, ఆకాశవాణితో చాలాసేపు మరి ప్రతి విషయాన్ని కూడా మాట్లాడారు మీరు. మీకోసం ఒక మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ సార్. ఎం రమేష్ బాబు, 7 నంబర్ స్ట్రీట్ రాష్ట్రపతి రోడ్, రామవరం సార్.
1: చెప్పండి, ఈరోజు ముచ్చట ఏంటి?
2: ఈ రోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని ఆవిష్కరించిన కళామా తల్లి ముద్దు బిడ్డ భారతిరాజు గారు ఇంకా లేరు అనే నిజాన్ని ఈ దేశ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆ మహాదర్శకునికి నివాళులు అర్పిస్తున్నాము.
1: తెలుసు ఇది అందరికి, ఎందుకంటే 2 రోజులు అయిపోయింది కాబట్టి అందరికి తెలుసు ఆ విషయం. శ్రోతలకు ఏ విషయం తెలియజేస్తున్నారు?
2: ఆయన చిత్రాలు కొన్నైనా కూడా ఆనిముచ్చారు సార్. సందేశాత్మకంగా ఒక ప్రేమ కావ్యాన్ని ఒక దృశ్య కావ్యంగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయే విధంగా, హత్తుకునే విధంగా నిర్మించిన ఘనత భారతిరాజు గారిదే. సీతకొక చిలుక సినిమాలో కార్తీక్ అరుణ ఉన్నప్పుడు చివరిలో చెప్పాడు సార్, ప్రేమకు కులం గాని మతం గాని ఏముండదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు దానికి అంతం లేదు, ప్రపంచం ఉన్నంత వరకు విశ్వమంతా ప్రతిధ్వనిస్తుంది ప్రేమస్వరం అని చెప్పారు. డైలాగ్స్ ఎంతో చక్కగా ఉంటాయి సార్. అంతేకాకుండా చిరంజీవితో ఒక సినిమా తీశారు సార్, ఏది ఆరాధన అని. అందులో సుహాసిని టీచర్, ఆయన స్టూడెంట్ అన్నట్టు. ఒక అపురూపమైన కానుక అందించాలనుకుని సముద్రంలోకి వెళ్ళి ఒక శంఖను తీసుకొస్తారు సార్. అందరికీ మామూలు శంఖమే అది, కానీ అది చూసిన తర్వాత మామూలుగానే ఉంది కదా, ఏంటి దీని ప్రత్యేకత అంటే, ఇది చెవి దగ్గర పెట్టుకుని వినండి అని అంటే, చెవి దగ్గర పెట్టుకుంటే సప్త స్వరాలు, తర్వాత ఒక మహాసముద్రం కదులుతున్న అలజడి, అలల తాకిడి, ఆ శబ్దం వినిపిస్తుండడు. కృష్ణుని చేతిలో ఉండే పంచజన్యం సార్, విధంగా వినిపిస్తుంది అని చెప్పి ఒక అద్భుతమైన దృశ్య వర్ణన సార్ అది. అది ఎవరి ఊహకు కూడా అందని అంత విధంగా ఉంటుంది. అంత ప్రేమ కనుక వాళ్ళ టీచర్ కి ఇవ్వడం ఆ సినిమాలో చూపిస్తారు సార్.
1: సహజంగా ఇప్పుడు మనమైనా సరే ఆ శంఖాన్ని తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది,
2: ఒక విస్తూ ఉంటుంది.

0: సార్.
1: నమస్తే బాబురావు గారు, ఎలా ఉన్నారు?
0: మా ముచ్చట్లు మీ పాటలు ఈరోజు.
1: మీ ముచ్చట్లు మా పాటలు, కరెక్టే. ఈ కార్యక్రమం యొక్క పేరు కరెక్ట్ గా చెప్పండి మీరు. కాదు, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: మీరు అడ్వకేట్ కాబోతున్నారు, మా కార్యక్రమం యొక్క పేరును కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు, ఎలాగండి బాబురావు గారు? అంతే అంటారా? ఓకే, మరి ఆ కాల్ జారినప్పుడు నిలదొక్కుకోవడమే గొప్ప విషయం. ఓకే బాబురావు గారు, ఈరోజు ముచ్చట ఏంటి?
0: ముచ్చట ఏంటంటే విద్యుత్ కోసం సార్.
1: చెప్పండి.
0: కరెంట్ గురించి వినియోగదారులకు సూచనలు. కరెంట్ పోయినప్పుడు ఏసీలు ఫ్రిడ్జ్లు మొదలని వెంటనే ఆఫ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మరి కరెంట్ వచ్చినప్పుడు ఎక్కువ వోల్టేజ్ అవకాశం ఉంటే అవి కాలిపోయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంట్లో మనము ఎక్కువ శాతం మంది తెలుసో తెలియకనో దండాల కోసం జిఐ వైర్లు కడతారు సార్. అట్లా కట్టకూడదు సార్ జిఐ వైరు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సప్లై వైర్ దగ్గరలో ఉన్నట్టయితే, అటు ఇన్సులేషన్ పోయినట్టయితే వాటికి ఆ జిఐ వైర్ కు సప్లై ప్రవహించడం మూలంగా ఆ కరెంట్ షాక్ తగలవచ్చు. విపరీతంగా ఉంటే మనుషులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సార్. కాబట్టి దయచేసి ఇంట్లో ఎప్పుడు కానీ దండాలకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు జిఐ వైర్లు మాత్రం వాడదు. బజార్లో ప్లాస్టిక్ వైర్లు అమ్ముతారు, వాడడం మంచిది సార్. వర్షం పడ్డప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా మంది చెట్ల మీద కానీ పరిగెత్తూ ఉంటారు సార్. చెట్టు కిందకి పోకూడదు, అంటే చెట్లకు పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్.
1: అవును,
0: దయచేసి చెట్లకి ఉండకూడదు. నెక్స్ట్ వీళ్ళు పోతున్న జాగాలో కరెంటు వైర్లు తెగి పడిపోయినా లేక ఇంటికాడ ఉన్నప్పుడు సర్వీస్ వైర్ తెగిపోయినా వాటిని మనం ముట్టుకోకూడదు. ఎవరన్నా నిపుణులకు తెలియపరచాలి. ఎలక్ట్రికల్ లైన్ మెన్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి దాన్ని సర్వీస్ మీద అక్కడ పవర్ ఆఫ్ చేసుకుని రావడము, దాన్ని సరి చేయడం జరుగుతుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు మాత్రం రేడియోలు గానీ టీవీలు గానీ ఇలాంటి ఆన్ చేయకూడదు సార్. ప్రతి ఇంటికి కూడా ఎర్తింగ్ కంపల్సరీగా ఉండాలి సార్. ఎర్తింగ్ ఉండడం చాలా ముఖ్యం సార్. ఎర్తింగ్ లేకపోతే చాలా డేంజర్ సార్. ఎర్తింగ్ ఉండాలి సార్,
1: ఖచ్చితంగా చేసుకోవాల్సిందే.
0: అవును సార్. అయితే ఎర్తింగ్ టెస్టింగ్ చేసే విధానం కూడా చెప్తాను. అందరికి అందుబాటులో మీటర్లు గిటర్లు వగైరా దొరకాయి కాబట్టి మీరు టెస్ట్ ల్యాంప్ తో టెస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫేస్ న్యూట్రల్ పెడితే బల్బు బ్రైట్ కలుగుతుంది, అదే ఎర్తింగ్ పర్ఫెక్ట్ ఉన్నట్టయితే ఫేస్ కున్న ఎర్తింగ్ పెట్టినట్టయితే డిమ్ కలుగుతుంది. ఈ రోజు ఈ ముచ్చట్లు ఉన్నాయి సార్.
1: ఓకే, చాలా చక్కగా. మరి వస్తుంది వర్షాకాలం కాబట్టి, వర్షాకాలంలో ముఖ్యంగా మహిళలు ఎన్నిచేతనంటే వీరు ఇంటి పనులు చేసుకుంటూ ఆ తడి చేతులతోనే స్విచ్లు వేయడం, రైస్ కుక్కర్లు పట్టుకోవడం, ఈ మధ్య రైస్ కుక్కర్లు వాడుతున్న రైస్ కుక్కర్లు పట్టుకోవడం, అలాగే ప్రతిదీ ముట్టుకుంటుంటారు. ఎర్త్ అయినప్పుడు వాళ్ళకి జల్జల్ అనే ఒక రకమైనటువంటి షాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా వాళ్ళు పనులు చేసుకుంటే మరి ప్రమాదాల నుంచి మనం తప్పించుకున్న వారం మొత్తం. ఏదైనా అదనంగా మన ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, కరెంటుకి సంబంధించిన ప్రమాదం జరిగినప్పుడు, లేదంటే కరెంటు సంబంధించి ఏదైనా మనకి ప్రాబ్లం కలిగినప్పుడు 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1912 అనే టోల్ ఫ్రీ నెంబరు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక మనం కాల్ చేసినట్లయితే వెంటనే మనకి సహాయం అందుతుంది. దయచేసి కరెంట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు 1912కి కాల్ చేయండి. ఇది టోల్ ఫ్రీ నెంబరు. మీకున్న సమస్యను చెప్తే వాళ్ళు వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తారు. ఏదేమైనా బాబురావు గారు, మరి సమయానుకూలంగా మంచి విషయాలు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.

0: బోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కిటిపిఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తు కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో.

0: మీరింతవరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి అండ్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే ప్రసన్న పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన అరుణ కిరణ్ మూవీస్ వారి స్పర్శ చిత్రం నుండి పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వెన్నెలకంటి, సంగీతం హంసలేఖ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పంకజ్ దాస్, గోపిక పూర్ణిమ, కవిత, చిత్ర రాజేష్, మురళీధర్, కల్పన, వాయుపుత్ర నాగార్జున, ఇంకా వీరి బృందం. మరి వినండి స్పర్శ చిత్రం నుండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన.

ప్రేమ, ప్రేమ అన్నది కవులు కూడా వర్ణించలేని కమనీయమైన మధుర భావన, మధుర స్పందన, మధుర సాధన, మధుర వేదన.

యుగ యుగాలు గడిచిన వేల జన్మలు దాటిన పూర్తి కాని కావ్యం ప్రేమ, ఆగిపోని పయనం ప్రేమ, ఎప్పుడూ ఆరని దీపం, ఎప్పుడూ ఈరని దీపం.

ప్రేమ అనుభవించి మాత్రమే తెలుసుకుని కోమల కల్పన స్పర్శించ వీలు కానిది, కానీ మనసు చెప్తోంది అది ఎందుకలదు అందుకలదు ఎందుకు.

ఆ నింగి హద్దులే మీరి ఓ తార జారి నా చెంత చేరి కన్నెగా మారి కనుగీటుతోంది ఎదమీటుతోంది నన్ను లాగుతోంది తన ప్రేమతో మన

రైలు పట్టాలం మనం జతగా సాగుతూనే ఉంటాం, కానీ అవి మాత్రం చివరి వరకు కలుసుకోలేవు.

మరింతవరకు అరుణ కిరణ్ మూవీస్ వారి స్పర్శ చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పంకజ్ దాస్, గోపిక పూర్ణిమ, కవిత, చిత్ర, రాజేష్, మురళీధర్ ఇంకా వీరి బృందం. సాహిత్యం వెన్నెల కంటి, సంగీతం సమకూర్చారు హంసలెక్క.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్జ్పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందండి దశావతారం చిత్రం నుండి సాధన సర్గం కమల్ హాసన్ పాడిన ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. మౌన మేళనోయి ఈ చిత్రం నుండి రమణ గోగుల చిత్ర పడిన పాట.

హరిచరణ్ చిత్ర ఆలపించిన ఈ గీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు. తొలి వలపు చిత్రం నుండి పాట.

సింహాసనం చిత్రం నుండి రాజ్ సీతారాం సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మావి చిగురు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. సీతామహాలక్ష్మి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఖైదీ కాళిదాసు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

శాస్త్రీయ సంగీత అభిమానుల కోసం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారం చేస్తుంది. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతంలో విజి జోగ్ గారి వయోలిన్ వాదనం వినవచ్చు. చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి జీవన జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను తిరిగి ఇదే ప్రసారంలో మధ్యాహ్నం 12:40 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు అన్ని.

0: లావాదేవీలు ఇప్పటికే సులభం.
1: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజి జోగ్ గారి వయోలిన్ వాదనం వింటారు.

0: ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజి జోగ్ గారి వయోలిన్ వాదనం విన్నారు.
1: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: ప్రకటన విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి.

0: ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తర్వాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యకుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక, ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార, రవాణా, నిఘా వ్యవస్థను నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమే అన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమేనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్ కే అందర్ దేఖీ హై. యే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యదీ హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లాట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47

0: పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్ లో సోఫా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సుయుపై 21-6 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్ స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం అంతులేని కథ

ಭಾಗ್ಯಾಲು ನಿನ್ನಲ್ಲಿ ಮೋಗೆ ನಮ್ಮ.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట చిత్రం ప్రేమలేఖ.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమసాగరం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ డుండియల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి ఈరోజు సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్చ పాఠశాల కార్యక్రమం ఈరోజు మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడర్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా నిఘా వ్యవస్థలను నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని పరిస్థితి

0: సమస్యలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కేవలం కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ వర్క్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ మేధోశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ పరేడ్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం భారత వైమానిక దళంలో చేరింది. ఈ కార్యక్రమంలో సుఖోయ్ 30 MKI, సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్ కే అందర్ దేఖీ హై. యే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాథ్ సాథ్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత హీ భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి స్వయంగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే తన సంకల్పమని చెప్పారు. కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మనబడి మన బాధ్యత స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని తీగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నిర్వహించారు. చెత్తను తొలగించి పరిసరాలను పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మనబడి మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకుంటే విద్యార్థులు ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ది, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మేయర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు గృహాలు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయం, చిన్న వ్యాపారులకు ముద్రా రుణాలు వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.
2: తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఆదిలాబాద్ వైమానిక శిక్షణ కేంద్రం, కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ యూనిట్, జాతీయ రహదారుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్దికి కొత్త దిశ చూపుతున్నాయి.
0: పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రయోగశాలల నుండి రైతులకు అందించి ఉత్పాదకత పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్ అవకాశాలు, ఆధునిక సాగు పద్దతులు, శాస్త్రీయ సలహాలు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్టస్థాయి సిట్రస్ సెమినార్ 2026లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఒక వేదిక లేకపోవడం లోటుగా ఉండేదని, రైతుల సమస్యలను సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, రైతుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఏర్పడిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం నుంచి ప్రయత్నమని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండటంతో మరింత మందికి దీనిపై అవగాహన కలుగుతోందని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యోగా గురువు దొడ్డజీ అన్నారు. ఆకాశవాణి ప్రతినిధితో యోగా ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఆయన రోజుకు గంటపాటు యోగా చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు దక్కుతాయని తెలిపారు.
3: 24 గంటలు మనం పని చేస్తాం కదా, ఒక గంట మనం యోగా చేస్తే హెల్త్ ఎప్పుడే అయినా మంచిగా ఉంటది, రోగాలు రావు. పరిపంచ యోగా దినోత్సవం అందరికి తెలియాలి, తెలిసి అందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
0: ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈరోజుతో ముగుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 3,034 మంది రైతుల నుండి 14,962 మెట్రిక్ టన్నుల వరిధాన్ని సేకరించినట్లు తెలియజేశారు.

0: ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్కు గ్రేడియ రకానికి 2389, సాధారణ రకానికి 2369 చొప్పున గరిష్ట మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మరో 3 రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాల్లో వారి బకాయి మొత్తాన్ని పూర్తిగా జమ చేస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలియజేశారు. 258 సెంటర్లలో 1.77 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. తేమ తగలకుండా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్టంలో ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పెద్దపురం మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలిదాటికి ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి గ్రామంలో కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఎలకతుర్తి నుండి సిద్దిపేట వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈ మధ్యాహ్నం మంచిర్యాలలో పర్యటిస్తారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సింగరేణిలో కారుణ్య నియామకాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసి అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవర్ణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో నిన్న సమావేశం నిర్వహించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కోర్స్ కంబైండ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈ రోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వనిత లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

తో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళు వెడల్పు చేసి చూసినా ఎదురుగా ఏముందో కనిపించినంత చిమ్మ చీకటి. కానీ ఆ చీకటిని చూసి ఆమె భయపడడం లేదు. అతను అటు వస్తున్నాడేమో అనని చుట్టూ చూస్తూ ఉంది. ఊరంతా ప్రశాంతంగా నిద్రలో ఉంటే పావని మాత్రం భయంతో వణికిపోతూ ఉంది. ఎప్పుడు తెల్లారుతుందా అని వెలుతురు కోసం కంటిమీద కునుకు లేకుండా ఆదుర్దాగా ఎదురుచూస్తుంది. నెలలో 20 రోజులు ఇలాగే గడుస్తాయి ఆమెకి. చీకటి పడుతుందంటే చాలు, భయం భయంగా ఉంటుంది. ఆమె భయానికి కారణం ఆమె భర్త. అతను ప్రతిరోజు తాగి వచ్చి రాత్రులు గొడవ చేయడం ఆమెకి, ఆ వీధిలో వారికి అలవాటే. ఆమె భర్త చేసే గొడవ మామూలుగా ఉండదు. తాగాడంటే శాడిస్టులా ప్రవర్తిస్తాడు. వైరు బెల్టు అనే తేడా లేకుండా ఏది దొరికితే దాంతోనే కొడతాడు. చిన్నోడని చూడకుండా బాలుని ఎత్తి విసిరేస్తాడు. ఆమె బాబుని తీసుకుని ఎవరింట్లోనైనా దాక్కుంటుంది. తెల్లారగానే ఇంటికి వెళ్ళిపోతుంది. రాత్రంతా వీరంగం చేసిన అతను ఉదయమైతే తెలినట్లు ప్రవర్తిస్తాడు. తాగిన మైకమని ఆమె కామనే సర్ది చెప్పుకుంటూ మౌనంగా కాపురం చేస్తుంది. ఆ రోజు పెళ్లి రోజని సాయంత్రం స్వీటు పండ్లు పూలు తీసుకొచ్చాడు. ఆయనకి పెళ్లి రోజు గుర్తున్నందుకే ఆశ్చర్యపోతుంటే ఇవన్నీ తీసుకువచ్చేసరికి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇది కళా నిజమా అని తేల్చుకోకముందే, పావని బయటికి వెళ్ళొస్తా, నేను వచ్చేసరికి చీర కట్టుకుని ఉండు నవ్వుతూ అన్నాడు. ఎన్నాళ్ళైందో ఆ నవ్వు చూసి. యాంత్రికంగా రోజులు గడపడమే కానీ సరదాగా నవ్వుకున్నది కూడా లేదు. సాయంత్రం అందరూ సినిమాలకో షికార్లకో తిరుగుతుంటే మనసులో బాధపడినా ఏ సినిమాలు లేకున్నా ఇంట్లోనే హాయిగా సరదాగా నవ్వుకుంటూ ఉన్నా చాలు అనుకునేది. అది గుర్తుకు వచ్చి వద్దు, ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉండు బ్రతునట్లుగా అన్నదామె. అసలు భయం ఏంటంటే బయటికి వెళ్తే తాగి వస్తాడు. తాగాడంటే ఆయనలో మరో మనిషి నిద్రలేస్తాడు. ఏ రోజైనా ప్రశాంతంగా నిద్రపోవాలని ఆమె కోరిక. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అన్నాడు. వెళ్తే తాగి వస్తావు, ఆమె భయాన్ని మాటల్లో చెప్పింది. ఓ అదా నీ భయం, తాగకుండా వస్తా, తయారై ఉండు. సరేనా, మాట ఇచ్చాడు ఆనందంతో తబ్బిబ్బైంది పావని. ఈ ఆనందాన్ని ఇలాగే ఉంచు స్వామి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. 7:30కే వంట ముగించి స్నానం చేసి భర్త తెచ్చిన చీర కట్టుకుని పూలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. బాబుకి అన్నం తినిపించి త్వరగానే నిద్రపుచ్చింది. మాట ఇచ్చి వెళ్లిన మనిషి 9 జాడలేకపోయేసరికి గుండెలో గుబులు మొదలైంది. ఈరోజు కూడా కాలరాత్రేనా అనుకోగానే ఆమెకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన బ్రతుకు ఎంత నిస్సారంగా సాగుతుందో తలుచుకోగానే ఏడుపు వచ్చింది. పెళ్లి రోజు ఆయనకి గుర్తులేకపోయినా బావుండు, ఇప్పుడైనా ఆయనలో మార్పు వచ్చిందేమో అని ఆశపడడం, అంతలోనే ఇలా ఆవిరైపోవడం ఆమెనెంతో ఆవేదనకు గురిచేసింది. ఆమెకి పెళ్లినాటి తొలి రోజులు గుర్తొచ్చాయి. చేసేది చిన్న పనే అయినా చీకు చింత లేకుండా బతికారు. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి వేడినీళ్లతో స్నానం చేసి ఆరుబయట కూర్చొని బయట నుండి తీసుకొచ్చిన చిరుతిళ్ళు తింటూ నవ్వుతూ కాలక్షేపం చేసేవారు. బంగ్లాలో ఉన్నవారు కూడా వీరిని చూసి ఈర్షపడేవారు. ఎవరి దిష్టి తగిలిందో, పాపం తాగుడికి బానిసయ్యాడు. ఇక అప్పటి నుండి ఇలా గుబులు దిగులు తప్ప గుట్టు సంసారం సాగిందే లేదు. పావని, ఏ పావని తలుపుతి అనే అరుపులతో ఈ లోకంలోకి వచ్చి పడింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తడబడే అడుగులతో గబగబా వెళ్లి తలుపు తీసింది. ఏం చేస్తున్నావా ఇంతసేపు, అరచేర్చి వాడి నోరే పోతుంది అనుకున్నావా? మందు వాసనకి కడుపులో దేవినట్లయింది. బాబుని పడుకోబెట్టాను మెల్లగా అంది. వాడికేంటి, దర్జాగా పడుకుంటాడు, సంపాదించే నాన్న ఉన్నాడుగా, విసురుగా అంటూ లోపలికి నడుస్తూ తూలబోతుంటే పడతాడేమోనని పట్టుకోబోయింది. చేతిని విసిరి కొట్టి నన్ను పడేద్దామనుకుంటున్నావా అంటూనే కింద పడిపోయాడు. అయ్యా అంటూ ఆమె వెళ్ళి లేపబోతే జుట్టు పట్టుకొని, నన్ను పడేసి మళ్ళీ లేపుతున్నట్టు నాటకమాడుతున్నావా అంటూ వీపులో 2 దెబ్బలేశాడు. ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి. ఈరోజు ఎలా గడుస్తుంది అనుకున్నాను, ఎలా గడుస్తుంది, ఇలా దెబ్బలతోనే జీవితం ముగిస్తానా అని లోపల కుమిలిపోతూ అతన్ని విడిపించుకొని దూరం జరిగింది. అతను లేవడానికి ప్రయత్నించి సాధ్యం కాక ఆమెనే దగ్గరకు రమ్మన్నాడు. కన్నీళ్లు కారుతుండగా రానని తల ఊపేసరికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ భర్తకి. అటు ఇటు చూశాడు, దగ్గరలో ఏమీ కనపడలేదు. కానీ చేతికి అందేంత దూరంలో నిద్రపోతున్న బాబు కనపడ్డాడు. చాలా కంగారు పడింది ఆమె. ఆమె వంక నవ్వుతూ చూసి బాబు గొంతు పట్టుకొని పిసుకుతూ, వీడిని చంపేస్తాను, అప్పుడు కూడా దగ్గరికి రావా అనేసరికి ఆమె పై ప్రాణాలు పైకే పోయాయి. వద్దు అంటూ దగ్గరికి వెళ్ళింది కానీ అప్పటికే బాబు గొంతు

చేతిలో ఇమిడిపోయింది. నిద్రమత్తు నుండి మెలకు వచ్చిన బాబుకి ఏం జరుగుతుందో తెలియక నాన్న చేసే పనికి ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏడుస్తూ అమ్మని చూశాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. టేబుల్పై ఉన్న ఇనుప ఇస్త్రీ పెట్టి తీసుకుని భర్త తలమీద ఎన్ని దెబ్బలు కొట్టిందో ఆమెకే తెలియదు. అతను బాబు గొంతును వదిలే వరకు కొడుతూనే ఉంది. అసలే తాగి ఉన్నాడేమో. ఆ దెబ్బలకు చేయి వదలడమే కాదు, కింద పడిపోయాడు కూడా. గబగబా బాబును ఎత్తుకొని ఏడవకు నానా అంటూ ముద్దులు పెడుతూ కొన్ని నీళ్లు తాగిచ్చింది. బాబు వెక్కిళ్లు పడుతూ గజగజ వణికిపోతున్నాడు. ఏం భయం లేదురా, నీకు నేనున్నా అంటూ భుజంపై వేసుకుని జోకొడుతూ సృహలో లేని భర్త వంక అలాగే చూసింది. ఇలాంటి వాడు నాకు అవసరమా? ఎన్నో దెబ్బలు తింటూ అవమానాలు పడుతూ ప్రశాంతత లేకుండా బ్రతకడం అవసరమా? నన్ను ఎన్ని హింసలు పెట్టినా భరించాను, కానీ నా కొడుకు జోలికొస్తే మాత్రం ఊరుకోను. నా కొడుకునే చంపాలని చూస్తాడా? ఆ ఆలోచనతో ఉన్న వాడిని సహిస్తానా? వీడు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? వీడి నీడ కూడా సోకకుండా నా కొడుకును పెంచుకుంటాననే ఆలోచన రాగానే నిమిషమైనా ఆలస్యం చేయకుండా తనకు బాబుకి సంబంధించిన బట్టలు, భర్త జేబులో ఉన్న డబ్బులు తీసుకుని ఆ అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందనుకుందో ఏమో తెలియదు, కానీ భర్తకి ఆ ఇంటికి ఆ ఊరికి దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోయింది. చీకటిని చూసినా భయపడని ఆమెకి లోకాన్ని చూసినా భయం కాలేదు. మెడలో తాళి తీసేసింది. ధైర్యంగా ముందుకడుగులు వేసి రైల్వే స్టేషన్ చేరుకుంది. కడంపడిన రైలు ఎక్కేసింది. అది లేడీస్ కంపార్ట్మెంట్. అప్పటికి బాబు నిద్రపోయాడు. తను సీట్లో కూర్చొని బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని జరిగింది గుర్తు తెచ్చుకుంటూ రేపు గురించి ఆలోచనలో పడింది. పక్కన పూలు అమ్ముకునే ఆమె పూలు అల్లుకుంటూ ఎక్కడికి వెళ్లాలమ్మా అని పలకరించింది. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి తనది. నువ్వెక్కడికి? తిరిగి ఆమెనే ప్రశ్నించింది. ఆమె ఏ ఊరు పేరు చెప్పిందో కూడా వినకుండా, పూలు అమ్మితే ఎంత వస్తుంది, ఎక్కడ ఉంటావు అంటూ అన్ని వివరాలు కనుక్కొని, నేను కూడా పూలు కట్టి అమ్ముతాను, నీ గుడిసెలో నువ్వు నా కొడుకుని ఉంచుకుంటావా అని అడిగింది పూలమ్మ. ఒక్కసారిగా నోరు తెరిసింది. కొంతసేపటి తెరుసుకొని, నీకెవరు లేరా, ఈ బాబు తండ్రి ఏమయ్యాడు అని ఆరా తీసింది. అతను చనిపోయాడు, ఉన్న ఊర్లో ఉండలేక చుట్టాలింటికి వెళ్ళాను, అక్కడ మగవారితో వేయగలేక ఇలా వచ్చాను, నోటికి వచ్చింది చెప్పేసింది. ఆమె వైపు జాలీగా చూస్తూ, నా బిడ్డది నీ పరిస్థితేనమ్మా, పెనిమిటి పోతే మగాళ్ళ కళ్ళని ఆళ్ళ మీదే ఉంటాయి, నువ్వు నాకాడే ఉండు, నా బిడ్డలాంటి దానివి అంది. అమ్మయ్యా, దేవుడు ఉండడానికో దారి చూపాడు అనుకుని కళ్ళు మూసుకుంది. ఉదయం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి తిండి పెట్టి ఆ రోజు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆమె పూలు అమ్మడానికి వెళ్ళింది. ఆ తర్వాత నుండి ఎవరింటికి పూలు తీసుకెళ్లాలో చెప్తూ దారులన్నీ చూపించింది. అలా శిరీష వాళ్ళ ఇంటికి రోజు పూలు అమ్మడానికి వెళ్లడం, పావని మెతకతనంతో శిరీషను ఆకట్టుకోవడం జరిగింది. మెల్లగా అన్ని విషయాలు కనుక్కున్న శిరీష, మా ఇంట్లో పనులన్నీ చేస్తూ నాకు తోడుగా ఉంటావా, బాబును కూడా చదివించుకోవచ్చు అనగానే కోరకుండానే కోరిక వరమే ఎదురుగా నిలిచినట్లయింది పావనికి. ఒక్కసారిగా శిరీష కాళ్ళపై పడిపోయింది ఏడుస్తూ. బాబు చదువు పాడు చేశాడనే బాధ ఉండేదమ్మా, కాని నాకే సరైన పని లేదు, డబ్బు లేదు, ఎలా అని రాత్రులు ఏడ్చేదాన్ని. వాడికి చదువు చెప్పించి పుణ్యం కట్టుకోండమ్మా, జీతం కూడా వద్దు, అన్ని పనులు చేస్తూ నమ్మకంగా ఉంటానమ్మా, ఎంతో ఉద్వేగంగా అంది శిరీష. సరే, నాకు నమ్మకస్తులే కావాలి, ఇలా కాళ్ళ మీద పడేవాళ్ళు కాదు లేలే అంటూ నవ్వుతూ లేపింది. వెళ్ళి బట్టలు తెచ్చుకో, ఇక్కడ నుండి ఇక్కడే ఉందిరుగాని అని అంది. పావని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఏ దేవుడో ఆమె రూపంలో సాయం చేస్తున్నాడు అనుకుంటూ ఆమె కాళ్లకు దండం పెట్టి బట్టలు బాబును తీసుకుని రావడానికి ఇంటికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న పూలమ్మ ఎంతో సంతోషించింది. అమ్మలా నువ్వే ఆదుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో, ఈ జన్మలో నిన్ను మర్చిపోనామా అంటూ ఆమెకి కన్నీళ్లతో దండం పెట్టింది. నేను నీకు చేసిన సాయం నా బిడ్డను ఆదుకుంటుందనే స్వార్థం అమ్మ నాది, కూతురు గురించి ఆలోచన వచ్చి బాధగా అంది పూలమ్మ. బిడ్డల క్షేమం కోరడంలో అమ్మలందరిది స్వార్థమేనమ్మా, నీ బిడ్డ అంటే నాకు చెల్లిలాంటిది, నేను కొంచెం నిలదొక్కున్నాక ఆమెకి తప్పక సాయం చేస్తానమ్మా, నీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, పూలమ్మ రెండు చేతులు పట్టుకొని నిజాయితీగా చెప్పింది పావని. చాలమ్మా, ఈ మాట చాలు సంబరపడిపోతూ అని బాబుని ఎత్తుకొని నన్ను మర్చిపోకు బాబు అంటూ ముద్దు పెట్టుకుంది. పావనికి సాయంగా శిరీష వాళ్ళింటి వరకు వెళ్ళింది. కాసేపు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత బయలుదేరడానికి లేచింది పూలమ్మ. పావనిని బాబుని కొంచెం బెంగగా చూసింది. అది గమనించిన శిరీష, ఏంటమ్మా అలా చూస్తున్నావు, రోజు పూలకు వస్తూనే ఉంటావుగా, దిగులు పడకు నవ్వుతూ అంది. అవునమ్మా, వెళ్ళొస్తాని వెనక్కి తిరిగి కొంత దూరం వెళ్ళగానే అమ్మ ఆగు అని పిలుస్తూ వడివడిగా ఆమె దగ్గరికి వెళ్ళింది పావని. నువ్వు చేసిన సాయానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అంటూనే, ఇది ఇస్తున్నానని అనుకోకు,

శిరీష అమ్మగారు అన్నీ చూసుకుంటానన్నారు కాబట్టి నాకు అవసరం ఉండదని ఇస్తున్నానమ్మా అంటూ కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టింది. పూలమ్మ ఏదో అనబోతుంటే రెండు చేతులతో దండం పెట్టింది. ఆమె నీరు నిన్న కళ్ళల్లో కనపడిన కృతజ్ఞతాభావం చూసి ఏం మాటలు లేక తలపై చేయి వేసి వెళ్ళిపోయింది. ఒక సందర్భంలో తన కథనంతా దాచకుండా మొత్తం వివరించింది పావని. అవును పావని, నీ పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఏదో అదృష్టం బాగుండి పూలమ్మ కంట్లో పడ్డావు గాని, లేకపోతే ఏ విధవ కంట్లో నేను పడుంటే ఏమైపోయేదానివి? ఆమె కథ అంతా విన్న తర్వాత అడిగింది శిరీష. నిజమేనమ్మా, ఏమైపోయేదాన్నో, నా కొడుకు ఏమైపోయేవాడో. ఆ మాట అంటుండగానే ఆమె గొంతు వణికింది. కాసేపు ఆగి, పుట్టింటికి వెళ్తే మళ్ళీ వీళ్ళ నాన్న వెతుక్కుంటూ వస్తాడు కదమ్మా, మొగుడు పిల్లలన్నాక కొట్టుకోరా తిట్టుకోరా అంటూ మళ్ళీ ఆయనతో పంపిస్తారు. నాతో గొడవ పడితే పర్వాలేదమ్మా, కాని వాడు నా కొడుకు గొంతు పట్టుకున్నాడు, నేనెలా ఊరుకుంటానమ్మా? ఆ క్షణం నా కొడుకు ఊపిరాడక ఏడుస్తూ నన్ను చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. ప్రాణాలన్నీ వాడి మీదనే పెట్టుకుని బతుకుతున్నదాన్ని. వాడు నా రక్తం, నవమాసాలు మోసి కన్న పేగుబంధం. వాడిని చంపడానికి చూస్తే భర్త అని కూడా చూడను, చంపేస్తా ఎంతో ఆవేశంగా అంటుంటే ఆశ్చర్యపోలేదు శిరీష. అమ్మతరం అంటేనే అది కదా అనుకుంది. భర్త లేకపోయినా బతుకుతారు గాని పిల్లలు లేకుండా అస్సలు ఉండలేరు. పెద్ద పెరిగే వరకు కంచెలా కాపాడుకుంటారు అమ్మలంతా అంతే, మనసులో అనుకుంది శిరీష. కొంత మౌనం తర్వాత, అవునమ్మా, ఎప్పటినుండో అడగాలనుకుంటున్నా. నేనొచ్చి ఇంతకాలమైనా సారు కనపడలేదు. వేరే ఊర్లో దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్నారుకున్నా 10 రోజులకో 20 రోజులకైనా రావాలి కదమ్మా. ఏమనుకోకమ్మా అడిగానని అంటూ పెద్దవాళ్ళనే అడగకూడదు అనుకుంటూనే మొహమాట పడుతూ అడిగింది. అనుకోవడానికి ఏముందిలే పావని, నీ భర్త తాగుడికి మాత్రమే బానిస, నా భర్త అన్ని అవలక్షణాలకి బానిస. మందు తాగకముందు నీ భర్త నిన్ను బాగానే చూసుకున్నాడు, కానీ నా పెళ్ళి అయినప్పటి నుండి అతను నాకేం కావాలో కూడా కనుక్కునేవాడు కాదు. చెప్తే తీసుకురావడం తప్ప నా ఇష్టాయిష్టాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఏదైనా చేయాల్సి వస్తే యాంత్రికంగా చేసినట్టే ఉండేది తప్ప ప్రేమతో చేసినట్టు ఉండేది కాదు. సరదాగా అయినా మాట్లాడాలని సాయంత్రాలు చక్కగా తయారై కూర్చుంటే నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు అని అడిగాడు. బిక్క చచ్చిపోయిన నేను నాకెవరూ లేరు అంటే అందరు ఇలాగే చెప్తారు, మామూలు వాళ్ళనే మా జాతి వదలదు, నువ్వు అందంతో పాటు ఆస్తి ఉన్నదానివి, నిన్నెవరు ప్రేమించలేదంటే నమ్మేంత పిచ్చివాడిని కాదు అన్నాడు. అంత చులకనగా మాట్లాడేసరికి ఉక్కురుషంతో, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగాను. నీ సంఖ్య కంటే నా సంఖ్య తక్కువే ఉంటుందిలే అనేసరికి అతని దగ్గర కూర్చోవాలని కూడా అనిపించక వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు తర్వాత ఇంటికి వచ్చాడు. ఇప్పుడు వచ్చావేంటి, ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే, ఏ ఈ టైంలో ఎవరైనా రమ్మని చెప్పావా ఏంటి అని అడిగాడు. అతని మాటల కంటే ముందు ఆల్కహాల్ వాసన వచ్చింది, బాగా తాగినట్లున్నాడు. అయినా సహనంగా, నువ్వెందుకు ఆఫీస్కు వెళ్ళలేదు అతనిని చూస్తూ అడిగాను. అదిరిపడి నా వైపు చూసి, నీకెవరు చెప్పారని అడిగాడు. ఎవరు చెప్పలేదు, మీ కొలీగ్ సుష్మా ఇంటికి వెళ్తుంటే చూశాను. ఆఫీస్ మానేసి ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఒక్క క్షణం అతనికేం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకొని, ముందు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అహాని చూపిస్తూ అడిగాడు. నా ఫ్రెండ్ మాధురి ఉండేది అక్కడే, ఆమెకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందని తెలిసి పలకరిద్దామని వెళ్ళాను. మరి నువ్వెందుకు సుష్మ ఇంటికి వెళ్ళినట్టు ఎదురు ప్రశ్న వేశాను. జవాబు చెప్పకుండా తప్పించుకునే మార్గం వెతుకుతూ మౌనంగా సిగరెట్ వెలిగించాడు. అతనినే చూస్తుంటే ఏదో ఒక సాకు చెప్పాలని, ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెళ్ళాను అన్నాడు. వాళ్ళ ఆయన లేడా సూటిగా అడిగేసరికి ఏమి చెప్పలేక, మీ ఫ్రెండ్కు మాత్రం వాళ్ళ ఆయన లేడా, నువ్వెందుకు వెళ్ళావు? లాజిక్ తీస్తూ అడిగాడు. నేను వెళ్ళింది నా ఫ్రెండ్ కోసం, నువ్వు వెళ్ళింది మగాడి కోసం కాదు, ఆడదాని కోసం అంటూ నిలదీసేసరికి ఎటూ సమాధానం చెప్పలేక, నువ్వు వెళ్ళింది కూడా వాళ్ళ ఆయన కోసం అయ్యుండొచ్చు కదా అన్నాడు. అంత అసహ్యంగా మాట్లాడేసరికి, నువ్వు అసలు మనిషివేనా? తప్పు చేసి దొరికేసరికి నా మీద నిందలేస్తున్నావా? చీదరించుకుంటూ అన్నానో లేదో కోపంగా చెంపపై ఒకటేశాడు. నువ్వు తప్పు చేయలేనిది నమ్మకమేంటి? పైగా నన్ను నిలదీస్తావా? నేను మగవాడిని, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నోరు మూసుకొని పడి ఉండు అని అరిచాడు. తప్పు చేస్తాను పడి ఉండు అనేసరికి నాకెక్కడ లేని కోపం వచ్చింది. నీలాంటి విధవతో కాపురం చేయాల్సిన అవసరం లేదు, విడిపోదామన్నాను. కుదరదు, జీవితాంతం నా దగ్గర పడి ఉండాల్సిందే, కారాకండిగా అన్నాడు. వెంటనే ఒప్పుకుంటాడనుకున్న నేను ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగాను. పెళ్లి చేసుకుంటేనే సొసైటీలో ఎవరికైనా విలువ ఉంటుంది, భార్య వదిలేసిందంటే ఆ విలువ పోతుంది, అందుకని నువ్వు నా దగ్గరే పడి ఉండాలి

ఆ స్వరంలో ఎంత అహంకారమో! అతని విలువని నేనెందుకు కాపాడాలి? ఈ నరకాన్ని నేనెందుకు భరించాలి? ఇలా ఆలోచించగానే, నీ నోటితోనే మనం విడిపోదాం అనిపిస్తానని నవ్వుతూ సవాల్ చేశాను. కంగు తిన్నట్టు నా వైపు చూశాడు. నవ్వుతూ నేను అక్కడుండి వెళ్ళిపోయాను. ఏం చేస్తానో అర్థం కాక 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. నేను హాయిగా నా పనులు చేసుకుంటూ మామూలుగానే ఉన్నాను. 3 నెలల తర్వాత నేను గర్భవతిని అయ్యానని చెప్పాను. అదొక నాటకం అనుకుని పట్టించుకోలేదు. వాంతులయ్యేసరికి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ చెప్పింది విని దిమ్మ తిరిగింది అతనికి. ఇంటికి వచ్చాక ఎవడే నీ కడుపుకు కారణం? ఆవేశంగా అడిగాడు. నువ్వే, చాలా సాధారణంగా చెప్పాను. పిచ్చిగా మాట్లాడుకు, నిజం చెప్పు అన్నాడు. నిజమే చెప్తున్నా, నువ్వే నా బిడ్డకు తండ్రివి. అబద్ధం, అది నిజం కాదు. ఎందుకు కాదు? తండ్రి అయ్యే అర్హత నాకు లేదు కాబట్టి, అసహనంగా అన్నాడు. అదేంటి, పెళ్లికి ముందే ఈ విషయం తెలుసా నీకు? ఆశ్చర్యపోవడం నావంతయింది. తెలుసు, చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. అప్పుడెందుకు చెప్పలేదు? పిల్లలను కలలేని వాడివి, పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈసారి అరవడం నావంతయింది. చెప్తే పెళ్ళే కాదు కాబట్టి. ఏమాత్రం అపవరాధ భావం లేకుండా చెప్తుంటే తల తిరిగిపోతుంది. నా జీవితాన్ని ఎందుకు పాడు చేసావు? నా జీవితం నిలబెట్టుకోవాలి కాబట్టి. ఇలా మోసం చేయడానికి సిగ్గులేదా నీకు? ఆవేశంగా అన్నాను. మరో దారి లేదు. ఒక పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత వాళ్ళు నా మెడికల్ రిపోర్ట్ కావాలని అడిగారు. నేను ఏం భయం లేకుండా వారితో హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడే నాకు ఆ విషయం తెలిసి షాక్ తిన్నాను. వారు సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా అందరికీ చెప్పేశారు. అందుకే నాకు ఏ సంబంధాలు రాలేదు. చాలా దూరంగా ఉన్న మీకు ఈ విషయాలు తెలియవు కాబట్టి జాబు ఆస్తులు చూశారే కానీ మెడికల్ రిపోర్ట్ గురించి అడగలేదు. అసలు ఆ అనుమానమే మీకు రాలేదు. అందుకే అతి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకున్నాను. 3 ముళ్ళు పడ్డ తర్వాత ఊపిరి పీల్చుకున్నాను. ఎంతో ధైర్యంగా తన దుర్మార్గాన్ని చెప్తూ, తన గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవడం మీ తప్పు అంటూ ఆ నేరాన్ని నా మీదకు తోస్తుంటే నిర్ఘాంతపోయాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు చెప్పు, నీ కడుపుకు కారణమైన వాడెవడు? తన తప్పులను పక్కకు పెట్టి ఎదుటివారి తప్పులను భూతద్దంలో చూసి అతనికి బుద్ధి చెప్పాలనిపించింది. తెలుసుకొని ఏం చేస్తావు? సన్మానిస్తావా? ఎగతాళిగా నవ్వుతూ అన్నాను. చంపేస్తాను, గట్టిగా అరిచాడు. ఎందుకు చంపుతావు? నువ్వు చేయలేని పని అతను చేసినందుక, వెటకారాన్ని జోడిస్తూ అంది. అవమానాన్ని తట్టుకోలేక దగ్గరికి వచ్చి కొట్టబోయాడు. నా మీద దెబ్బ పడిందో పోలీసులకు ఫోన్ చేస్తా, బెదిరించింది. కాసేపు ఆగి ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ అభర్షం చేయించుకో అన్నాడు. కుదరదు, అయినా భార్య ఉంటే సంఘంలో విలువ అన్నావు కదా, బిడ్డ కూడా అంతే కదా. ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టకపోతే అప్పుడైనా కొందరికి డౌట్ వస్తుంది కదా, నవ్వుతూనే అన్నాను. నేనేమైనా నీలా తెలివి తక్కువ వాడినా? ఏ కారణంగానో అభాషణ అయిందని, అనుకోని కారణాల వల్ల ఆమె గర్భసంచి తీసేయాల్సి వచ్చిందని అందరికీ చెప్తాను. అందరూ సింపతి చూపిస్తారు. పిల్లల కోసం మరో పెళ్లి కూడా చేసుకోలేదంటే భార్య మీద ఆయనకు ఎంత ప్రేమనో అని చాటుగా చెప్పుకుంటారు. ఒకే దెబ్బకు 2 పిట్టల్లా ఎలా ఉంది ఐడియా? చాలా తేలిగ్గా అన్నాడు. ఎంత కుట్ర! తన తప్పుని కప్పిపుచ్చుకొని ఆ నేరాన్ని తనపై తోసి నీచబుద్ధిని సిగ్గు లేకుండా అదో ఘనకార్యంలా చెప్తుంటే ఒళ్ళు మండింది నాకు. నేను తల్లిని కాబోతున్నానని అందరికీ చెప్పేస్తా. ఈ వార్త కోసం ఎప్పటినుండో మీ అమ్మానాన్నలు ఎదురు చూస్తున్నారు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి అనేశాను. ఒక్కసారిగా ఉరిమినట్టు చూసి, కడుపులో పిండాన్ని కడుపులోనే చంపేస్తా, లేదా నిన్ను ఇక్కడే చంపేస్తా, పట్టలేని ఆవేశంతో అన్నాడు. ఈలోగా ఈ రికార్డుని పోలీసులకు పంపించేస్తా, నింపాదిగా ఫోన్ నుంచి చూపిస్తూ అంది. రికార్డేంటి? అయోమయంగా అడిగాడు. ఈ మాటలన్నీ రికార్డ్ చేశాను. నువ్విప్పుడు నోరు మూసుకొని నా బిడ్డకి తండ్రి అని ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు అన్నానో లేదో. నా ఫోన్ లాక్కోవడానికి దగ్గరికి వచ్చాడు. ఇది నేను ఊహించిందే. పక్కనే ఉంచుకున్న రాడుతో చేతి మీద బలంగా ఒకటేశా. అబ్బా అని దూరంగా వెళ్ళాడు. వద్దు, మనం విడిపోదాం అన్నాడు కంగారుగా. ఏంటి మళ్ళీ చెప్పు, వినపడనట్టు నటిస్తూ అన్నాను. విడిపోదామని అతని నోటితోనే అనిపిస్తాననే ఛాలెంజ్ గుర్తొచ్చి నిప్పులు చెలరేగే కళ్ళతో చూశాడు. అలా అనుకునేది సాధించా, నవ్వుతూ ముగించింది శిరీష. మరి బాబు తండ్రి? ఆగిపోయింది పావని. మంచి పనులు చేయడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి నేను గర్భవతిని కాదు. డాక్టర్తో నేను గర్భవతిని కాదని తెలిస్తే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటా అన్నాడు నా భర్త అని చెప్పి ఆమెతో అబద్ధం ఆడించాను. ఇక మనం మన పిల్లలిద్దరినీ ఆడవాళ్లకి ఆలికి మర్యాద ఇచ్చేవారిలా పెంచుదాం అంది. కొద్ది దూరంలో ఆడుకుంటున్న 2 పిల్లల వైపు చూస్తూ పావని కూడా వారి వైపు చూస్తూ అలాగే అన్నట్టు తల ఊపింది.

మీరు విన్న ఆ పాట ఆడదే ఆధారం చిత్రంలోనిది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, రచన సిరివెన్నెల, సంగీత సారథ్యం శంకర్ గణేష్.

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటారు. అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ నాగాచారి, శేషారత్నం, భవాని, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహాచారి, అనసూర్యమ్మ, జ్యోతి, నందు వీరందరి కోరికపై చిరుజల్లు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, విశాల్ పాడిన పాటకు సంగీతం సమకూర్చారు. వందే మాతరం శ్రీనివాస్. సాహిత్యం అందించారు సిరివెన్నెల. వీరందరి కోరికపై చిరుజల్లు చిత్రం నుండి ఈ పాట విందాం.

భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లె మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోషిక, అకుల్, అర్జున్, పయ్యావుల రామమూర్తి, స్వరూపారాణి, పెద్దిపోయిన సుధాకర్, లలిత, భదావత్ లింగమ్మ, సావిత్రి, శ్రీరామ వీరందరి కోరికపై మాతృమూర్తి చిత్రం నుండి సుశీల పాడిన పాటకు సాహిత్యం అందించారు దాశరథి. సంగీతం సమకూర్చారు కేవీ మహదేవన్. వీరందరి కోరికపై మాతృమూర్తి చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పర్దేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, లక్ష్మీ ప్రహ్లాద్, కిరణ్, జాన్విక, విఘ్నోత్ రోద్ వీరందరి కోరికపై ముత్తైదువ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సాగర సంగమం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటకు సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం సమకూర్చారు ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు అజయ్, మౌనిక, విజయ్, కమల్, స్వప్న, గీత, నందిని, పీయూష్, సౌరభ్, అనుష్క, తానియా, తనూజ, శ్రీజ, పింకీ, ప్రియాంక, కృష్ణవేణి, త్రివేణి, కవిత, సోనాలి, ఖుష్బు, లావణ్య, అభినవ్, శివ, మణిశంకర్, చింతన్, శ్రీజన, అపూర్వ వీరందరి కోరికపై సాగర సంగమం చిత్రం నుండి ఈ పాట.

ఇల్లందు బాటఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణచరిత, చాపెల్, భానురాజ్, రోహిత్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాజ్విక, రాధాపాసి, భవాపాసి, రోష్ని, రోహిత్, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, చోటాపురాన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాది, మెహ్రూన్, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు, రామ్ఫల్ పాసి, వీరందరి కోరికపై చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చారు ఎస్ రాజేశ్వరరావు. వీరందరి కోరికపై చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణీదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి,

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనాసమ్మ, శ్రీనివాసరావు ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, కావేరి, అక్రు వీరందరి కోరికపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటకు సాహిత్యం అందించారు దాసరి నారాయణరావు, సంగీతం సమకూర్చారు చక్రవర్తి. చిత్రం శ్రీవారి ముచ్చట్లు.

రఘునాథపాలెం మండలం ఈలపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మైచారి, సత్యవతి, అమృతమ్మ వీరందరి కోరికపై నారీ నారీ నడుమమురారి చిత్రం నుండి ఈ పాటని వినిపించమని కోరుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, షనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోరికపై యమగోళ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు సాహిత్యం సమకూర్చారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం అందించారు చక్రవర్తి. యమగోళ చిత్రం నుండి ఈ పాటను కోరుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లా జంకంపేట మిడపల్లి నుండి చిలుక నారాయణ అనసూయ యమున వీరందరి కోరికపై మట్టిలో మాణిక్యం చిత్రం నుండి ఈ పాటని వినిపించమని కోరుతున్నారు. గానం సుశీల, సాహిత్యం అందించారు గోపి, సంగీతం సమకూర్చారు సత్యం. మట్టిలో మాణిక్యం చిత్రం నుండి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగాన శీర్షికన ఆస్కార్ ఫిలిమ్స్ వారి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలోని పాటలు వింటారు. చిత్రానికి సాహిత్యం అందించారు వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం సమకూర్చారు హరీష్ జయరాజ్, పాడినవారు ఎస్పి చరణ్, హరీష్ రాఘవేంద్ర, భిన్ని దయాల్, భార్గవి పిల్లై, దేవన్, ప్రసన్న, నరేష్ అయ్యర్, సుధా రఘునాథన్, క్రిష్, ప్రశాంతి. ఆస్కార్ ఫిలిమ్స్ వారి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలోని పాటలు.

ఇంతవరకు మీరు ఏకచిత్రగాన శీర్షికన ఆస్కార్ ఫిలిమ్స్ వారి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలోని పాటలు విన్నారు. సాహిత్యం అందించారు వేటూరు సుందరరామ్మూర్తి. సంగీతం సమకూర్చారు హరీష్ జయరాజ్. పాడినవారు

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. సాగర్ హరిప్రియ పాడిన పాట, చిత్రం శివం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రణవి పాడిన పాట, చిత్రం శుభప్రదం.

100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి 7/G బృందావన్ కాలనీ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆరెంజ్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ పాడిన పాట వింటారు.

ఏటి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు బావా. అయినా కళా పోషకులందరికీ వందనాలు.

పిల్ల జమీందార్ చిత్రం నుంచి ముఖేష్ ప్రియా హిమేష్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి తాజ్మహల్ చిత్రం నుంచి మాలవిక పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. రాష్టంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ది పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2216 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ప్రకటించిన ఆయన, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. బాసరను నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
1: దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈరోజు గూడెంగుట్ట సమర్పించినటువంటి ఈ సత్యనారాయణ స్వామి గారి దేవాలయానికి నిధులతో ఈరోజు శాంక్షన్ తెచ్చుకొని వాళ్ళ పూజా కార్యక్రమాలు, భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటికి 800 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి వాటి అభివృద్ధికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి.
0: సింగరేణి సంస్థ పరిరక్షణ, అభివృద్దిని కాంక్షిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట ఆర్థిక వ్యవస్థకు పట్టుగుమ్మ అయిన సింగరేణిలో దాదాపు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన 51500 కోట్ల రూపాయల బకాయిల వల్ల సంస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ తరుణంలో ఇటువంటి అక్రమాలు సింగరేణిని మరింత దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత నిఘాను బలోపేతం చేయాలని, కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్ నిరంతరం కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ విమర్శిస్తున్నారని, కేసీఆర్ అప్పు చేసిన ప్రతి రూపాయి సైతం పేద ప్రజల సంక్షేమం కోసమే వెచ్చించారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
2: ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం. ఎస్ఐఆర్ లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్ గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగి రాష్ట్రం ఉందని జాగ్రత్తగా ఉండండి. వేములవాడ మా సోదరుడు సోదరి అనేది నా ప్రార్థన.
0: మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. హైదరాబాద్తో పాటు మంజీర జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో అక్రమ చేపల చెరువులు, నీటి కాలుష్యానికి సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వీబీజీ రామ్జీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. జులై 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఒత్తిడిని నిరసిస్తూ లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, పనిదినాల కేటాయింపులో కొత్త నిబంధనలు

సరికాదని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనను వ్యతిరేకించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటూ గ్లోబల్ శక్తిగా ఎదుగుతుందని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా శాఖ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడుతూ 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని చెప్పారు. రాష్టంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ను సిట్ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలియజేశారు. మంత్రి ఇంటికెళ్లి ఆయన వినియోగించిన నెంబర్ చూపి వివరాలు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరూ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడుతూ మైనర్లపై ఆగడాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చివ్వెంల మండలంలో డ్రగ్స్ నిర్మూలన పట్ల యువత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన ఎంతో ప్రశంసపూర్వకంగా సాగిందని పార్లమెంట్ మాజీ సభ్యుడు బీవీ పటేల్ అన్నారు. 12 ఏళ్లలో పేదల సంక్షేమమే పరమావధిగా మోదీ దేశంలో సుపరిపాలన అందజేశారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవ చేసిన దేశ ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్ పరిధిలోని మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ఏరియాల్లో కూడా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే పెట్టే పోస్ట్ చట్టం కింద మొట్టమొదటి కేసు జనగామ జిల్లా కలెక్టరేట్లో నమోదైంది. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ ఫోటోలను అనుమతి లేకుండా తీయడమే కాకుండా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఫిర్యాదుపై లైంగిక వేధింపులను నిరోధించే పోస్ట్ చట్టం 2013 కింద జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో ఏవోగా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలోనూ నిందితుడు మహిళల పట్ల ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో టాప్ సీడ్ జపనీస్ ప్లేయర్ యమగూచి చేతిలో భారత స్టార్ షెట్లర్ పివి సింధు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ అయిన మాయగూచి చేతిలో 22-20, 21-12 తేడాతో భారత స్టార్ షెట్లర్ పరాజయం చవిచూసి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్టంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ అభివృద్ధికి 12 సంవత్సరాల మోడీ పరిపాలన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 13వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ కె కృపాకర్ నిట్ట. 6:35 రైతు సమాచారంలో పత్తి సాగుకు అనువైన రకాలు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అంది మాతరం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి ఎస్ శారద, శ్రీ డివి మోహనకృష్ణ. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. 43వ భాగంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి సాహిత్యంపై తాతులు దుర్గాచారి గారి సంవీక్షణ ప్రసారమవుతుంది. 7:45 రక్తదానం అవగాహన కొన్ని వివరాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 రక్తదానంతో ప్రాణదానం సేవే నా మార్గం, బ్లడ్ డోనర్ శ్రీ జే బిక్కులాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 10:00 ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానమే ప్రాణదానం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీరామచంద్ర బాలికల పాఠశాల కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీశైలం బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:12 ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 14వ భాగం ప్రసారమవుతుంది. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు, క్షమించాలి, మీరింతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా తీన్మార్ చిత్రం నుంచి శ్రీరామచంద్ర పాడిన పాట.

0: మీరు విన్న పాట రబస చిత్రం నుంచి, ఎన్టీఆర్ పాడారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు

0: పుట్టినరోజు పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989707158.

మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి టోల్ ఫ్రీ నంబర్ చిత్రం నుంచి దీపు అంజనా సౌమ్య పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

అందిస్తున్నారు మన రైతు సోదరులకు. అధిక సాంద్రత ప్రత్తి సాగు అనగా సాధారణ ప్రత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొలకలు వచ్చే విధంగా విత్తుకోవడం. సాధారణ ప్రత్తి సాగులో వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఎడం పెట్టినప్పుడు ఎకరానికి 7407 మొక్కలు వస్తాయి. అయితే అధిక సాంద్రత సాగులో వరుసల మధ్య 80 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉన్నట్టుగా విత్తినప్పుడు ఎకరాకు 25,000 మొక్కలు వస్తాయి. రైతులు సాధారణ పద్ధతిలో వరుసల మధ్యే విత్తే 90 సెంటీమీటర్ల అచ్చు మార్చకుండా అంతర కృషికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నప్పుడు వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లతో విత్తుకుంటే ఎకరాకు 44,444 మొక్కలు వస్తాయి. ఇక వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లతో విత్తుకుంటే ఎకరాకు 22,222 మొక్కలు వస్తాయి. ఈ పద్ధతిలో విత్తన మోతాదు ఎకరానికి 3-5 కిలోలు అవుతుంది. ఈ పద్ధతిలో విత్తిన మోతాదు ఎకరానికి 3-5 కిలోలు అవుతుంది. అయితే ఈ అధిక సాంద్రత ప్రతి సాగు వర్షాధార తేలిక నేలలు, భూసారం తక్కువగా ఉండే చెల్కా నేలలకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి నేలల్లో మొక్కలు ఎత్తు పెరగవు కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. గనక అధిక సాంద్రత సాగులో మొక్కలకు 8-10 కాయలు వచ్చినా మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పెరుగుదల నియంత్రణ మందుల వాడకం ఏ విధంగా అవలంబించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. వర్షాలు అధికంగా వచ్చినప్పుడు అధిక సాంద్రత సాగులో ప్రతి మొక్కలు పెరగకుండా నియంత్రించే హార్మోన్ని పిచికారీ చేసుకోవాలి. మొక్కల ఎత్తును నియంత్రించడం వలన కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా కాయల సైజు పెరిగే అవకాశం ఉంది. పెరుగుదల నియంత్రించడం వలన మొక్క నుండి ఏర్పడిన పూత అంతా కాయలుగా మారి ప్రతి త్వరగా ఒకేసారి తీతకు రావడం వలన పంట కాలము తగ్గుతుంది. పెరుగుదల నియంత్రణకు 0.8 మిల్లీలీటర్ చొప్పున మెపిక్వాటక్లోరైడ్ను పంట 40-45 రోజులున్నప్పుడు ఒకసారి, 60-65 రోజులప్పుడు రెండవసారి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కలుపు నివారణ చర్యల గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. సాధారణ ప్రతి సాగులో చేసినట్లే ప్రతి విత్తనం వేసి 24-48 గంటలలోపు ఎకరాకు 1.2 లీటర్ల పెండి మిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50% 1.5-2 లీటర్లు కలుపు మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. భూమిలో సరైన పదను తేమ ఉన్నప్పుడే పిచికారీ చేసినట్లయితే గడ్డి మందు చాలా సమర్థవంతంగా పనిచేసి కలుపును నివారిస్తుంది. ఈ విధంగా కలుపు మందు పిచికారీ చేయటం వలన పంట తొలి దశలో ఆశించే కలుపును 20 రోజుల వరకు అరికట్టవచ్చు. ఇక రసాయనిక ఎరువులను ఏ విధంగా మనం పంటకు అందించాలంటే ఈ వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాషినిచ్చే ఎరువులు వేయాలి. హైబ్రిడ్ రకాలకు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం ఇంకా 24 కిలోల పొటాషినిచ్చే ఎరువులు వేయాలి. ఇప్పుడు చెప్పిన విధంగా అన్ని ఎరువుల మోతాదును భూసార పరీక్షలను అనుసరించి ఏదైనా పోషకాల లోపం ఉన్నప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% ఎక్కువగా, పోషకం అధికంగా ఉన్నప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30% తక్కువగా, పోషకం మధ్యస్థంగా ఉన్నప్పుడు సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడితే ఫలితం బాగుంటుందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ అధిక సాంద్రత ప్రతి సాగు వల్ల ఎటువంటి లాభాలు మన రైతు సోదరులకు లభిస్తాయి అన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి తీత ఖర్చులు పెరగడం వలన అధిక సాంద్రత ప్రతి సాగు యాంత్రీకరణకు అనుకూలం. ప్రతి ఏరే యంత్రం ద్వారా ఒకేసారి

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి సాగు వివరాలు ఈ విధంగా

పత్తిని ఏరుకోవచ్చు. ఒకేసారి పూత కాయలు రావటం వలన పంట తొందరగా చేతికొస్తుంది, తద్వారా గులాబీ రంగు పురుగు తాకిడి నుండి బయటపడవచ్చు. డిసెంబర్లో పంటను తీసేసి రెండవ పంటగా నీటి వసతి ఉన్న చోట ఆరుతడి పంటలను సాగు చేసుకుని సుస్థిర దిగుబడులు పొందవచ్చు. ఈ అధిక సాంద్రత పద్ధతి ప్రతి సాగు వలన కూలీలకు కూడా త్వరగా ప్రతి ఏరడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో సుమారుగా ఎకరాకు 30-40% అధిక దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన గమనిక కూడా మనకు అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. అధిక సాంద్రత ప్రతి సాగుకు అనుకూలమైన తక్కువ కాల పరిమితి గల రకాలను, హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు అధిక సాంద్రతలో పత్తి సాగు గురించి మనకు అందించినటువంటి వివరాలు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు అందించారు. ఇవన్నీ చక్కగా రైతులందరూ పాటించి చక్కటి లాభాల బాటలో ప్రయాణం చేయగలరని ఆశిద్దాం.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. కిల్లర్ సినిమా నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళ

0: సంఖ్యకు చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈ రోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18 తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవోకియాలో భారత రాయవారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: हाल ही में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी है. 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్ధిని సాధించింది.

0: ప్రకటించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దుబే, గుర్నూర్ బరన్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ये बात है।
1: हाँ, क्यों, क्या हुआ? अब बात नहीं होती क्या?
0: अब तो झट से बात हो जाती है।
1: ऐसा क्या?
2: हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
1: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
0: हाँ,
1: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
3: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर।
4: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ అభివృద్ధికి 12 సంవత్సరాల మోదీ పాలన ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
5: భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక వంటిది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనేక విప్లవాత్మకమైన మార్పులు, పథకాలను తీసుకువచ్చారు. గత 12 ఏళ్లలో అంటే 2014 నుండి 2026 వరకు మోదీ పాలనలో వ్యవసాయ రంగంలో జరిగిన ముఖ్యమైన అభివృద్ధి సాధించబడింది.

0: రైతుల ఆర్థిక భద్రత, ప్రత్యక్ష నగదు బదిలీ జరిగింది. మోదీ ప్రభుత్వంలో అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన పథకం పీఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని 3 విడతల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇది చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సమయాల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఆర్థికంగా కొండంత అండగా నిలిచింది.
1: కిసాన్ సమ్మాన్ నిధి యోజన వల్ల అన్నదాత ఇంట్లో నవ్వులు వెరబోస్తున్నాయి. ఆలోచన ఉంది, ఉద్దేశాలున్నాయి, రైతుల ఆదాయం పెంచాలనే ప్రతిజ్ఞ ఉంది. ప్రధానమంత్రి గారి దూరదృష్టి కారణంగా ఇదే ఉద్దేశంతో ఆయన నేతృత్వంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభమైంది.
2: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి భారత్ కే కిసానో కా బహుత్ బడా సంబల్ బని, హర్ బార్ హర్ కిస్త్ సమయ సే హర్ సాల్ హజారో కరోడ్ రూపే కా ట్రాన్స్ఫర్ బినా కిసీ బిచోలియే కే బినా కిసీ కమిషన్ కే పహలే కోయి కల్పనా భీ నహీ కర్ సక్తా థా కి భారత్ మే ఐసా భీ హో సక్తా హై.
1: ప్రతిసారి, ప్రతి వాయిదా, సరైన సమయానికి ఏ మధ్యవర్తి లేకుండా, ఏ కమిషన్ లేకుండా ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయల నగదు బదిలీ నేరుగా జరిగింది. భారతదేశంలో కూడా ఇలా జరుగుతుందని ఇదివరకు ఎవరూ ఊహించలేదు. ఈ పథకం ద్వారా భూమిని దున్నే అర్హులైన రైతుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున 3 సమానమైన వాయిదాల్లో 6,000 రూపాయలు నేరుగా బదిలీ చేయబడుతుంది. మొబైల్ యాప్, పిఎం కిసాన్ పోర్టల్, ఇంకా సామాన్య సేవా కేంద్రాల ద్వారా రైతులు సులువుగా ఈ పథకంలో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. మేము నమోదు చేసుకున్నాం, ఆ తర్వాత నుంచి మా ఖాతాలోకి ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు వస్తున్నాయి. ఇదంతా ఇంత సులువుగా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఏ రకమైన సహాయానికైనా హెల్ప్ డెస్క్ కూడా అందుబాటులో ఉంది. ఈ పథకానికి సంబంధించిన ఖర్చు అంతా భారత ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కేవలం అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇందులో 5% ఫిజికల్ వెరిఫికేషన్ నియమం ఉంది. పీఎం కిసాన్ యోజనను మరింత పారదర్శకంగా తయారు చేయడానికి లబ్ధిదారులను ఆధార్ కార్డుతో జోడిస్తున్నారు. ఒక్క బటన్ నొక్కడంతో రైతుల ఖాతాల్లోకి టీబీటీ సహాయంతో నేరుగా నగదు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
3: పీఎం కిసాన్ యోజన ద్వారా నాకు 4 నెలలకు 2,000 రూపాయలు అందాయి. అవి నాకు వ్యవసాయం ఖర్చులకు ఉపయోగపడ్డాయి. అందుకు గాను ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: సాంకేతికత, డిజిటల్ వ్యవసాయం. వ్యవసాయ రంగంలోని ఆధునిక సాంకేతికతను తీసుకురావడంలో గత 12 ఏళ్లలో పెద్ద పీట వేయబడింది. ఈనాం జాతీయ వ్యవసాయ

0: టై మార్కెట్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లను డిజిటల్ గా అనుసంధానించారు. దీని వలన రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా దళారుల ప్రమేయం లేకుండా మంచి ధర వచ్చిన చోట అమ్ముకునే సదుపాయం కల్పించబడింది. డ్రోన్ టెక్నాలజీ, పురుగుమందుల పిచికారీ, పంటల పర్యవేక్షణ, భూసార పరీక్షల కోసం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీల ద్వారా డ్రోన్లను కూడా అందిస్తూ ఉన్నారు.
1: భారత ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా ఈనాం పథకం, అంటే ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ విపణి పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈనాం పద్ధతిని భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 2016 ఏప్రిల్ 14 శ్రీకారం చుట్టారు.
2: భూసార రక్షణ ఇంకా సాగునీటి వసతులలో అభివృద్ధి జరిగింది. పంట దిగుబడి పెంచడానికి నేల ఆరోగ్యం, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టిని సారించారు. సాయిల్ హెల్త్ కార్డ్, దీనివల్ల కోట్ల మంది రైతులకు వారి భూమిలోని పోషకాల స్థితిని తెలిపే కార్డులను అందించారు. దీనివల్ల ఏ రసాయన ఎరువులు ఎంత మోతాదులో వాడాలో రైతులకు అవగాహన వచ్చి ఖర్చులు తగ్గేలా చేశారు.
3: మనకి గనక నేల యొక్క స్వభావాన్ని గనక మనం చూసుకున్నట్టయితే అండి, నేల అనేది మనం ఒక జీవం ఉన్నటువంటి పదార్థం కింద మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మజీవులు, ముఖ్యంగా బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, శిలీంధ్రాలు, అదేవిధంగా యాక్టినోమైసిటిస్ అనేటువంటి కొన్ని రకాలైనటువంటి జీవరాశులు, ఇవన్నీ కూడా భూమిలో ఉండి అవి మొక్కలకు పోషకాలను అందించటంలోనూ సేంద్రియ పదార్థాన్ని, అంటే పంటల యొక్క అవశేషాలను కుళ్ళబెట్టి అవి తిరిగి మొక్కలకు అందించటంలోనూ ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయండి. కాబట్టి ఈ జీవరాశులు అన్నీ కూడా మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉందండి.
4: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని 29 జూన్ 2020 ఈ స్కీమ్ ని ప్రారంభించడం అనేది జరిగిందండి. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి మరియు క్రమబద్ధీకరణ పథకం, దీని కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల్ని నివారిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గ్రామీణ యువతకి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించాలి, వారికి ఎక్కడికక్కడ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పరచుకోవటానికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వారిని మంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా, యువతను మనం ఆర్థికంగా పటిష్టపరచాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. మన భారతదేశం కనుక చూసినట్టయితే ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో అనాదిగా మన భారత జీవన విధానంలో ఒక భాగంగా ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగం అనేది ఉందండి. అందువల్లనే నేడు కనుక మనం చూసినట్టయితే పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా సుగంధ ద్రవ్యాల తయారీలో మరియు ఆధారిత రంగాల్లో కూడా మనం ప్రథమ స్థానంలో ఉండటం జరిగిందండి. అదేవిధంగా ఆహార పదార్థాలు, పళ్ళు, కూరగాయల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే 2 స్థానంలో ఉండటం జరిగిందండి. ఎప్పుడైతే ఈ ఆహార పదార్థాలకు విలువ జోడిస్తామో, రైతు ప్రొడ్యూస్ చేసినటువంటి పంటకు విలువ జోడిస్తామో, దానికి రైతుకు కూడా గిట్టుబాటు ధర వచ్చేందుకు ఆస్కారం ఉంది.
2: పిఎం కృషి సించాయి యోజన, హర్ ఖేత్ కో పానీ, ప్రతి చేనుకు నీరు, ఇంకా పెర్ డ్రాప్ మోర్ క్రాప్, ప్రతి నీటి చుక్కకు ఎక్కువ పంట అనే నినాదంతో సూక్ష్మ సేద్యం, డ్రిప్ స్ప్రింక్లర్ల ఇరిగేషన్ పద్ధతులను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు.
5: ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, అంటే కరువు, కాటకాలు, వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడిగంటి పోతూ ఉండటంతో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు చైతన్యవంతులై ఈ డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం అమలు పరుచుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొక్కలకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో

0: స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్నే బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో పైపు లైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. యూరియాను ఎక్కువగా ఉపయోగించినట్లయితే మనకి ఫెర్టిగేషన్ ద్వారా మొక్కలకు మంచి జరుగుతుంది. అదేవిధంగా భాస్వరం ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి డిఏపి సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను డ్రిప్ పద్ధతిలో ఉపయోగించవచ్చు. కానీ వీటికి గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో కరిగే గుణం తక్కువ. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే యూరియాను ఫాస్ఫేట్ను కలిపి వాడకూడదు, రెండింటినీ వేరువేరుగా ఉపయోగించుకోవాలి. ఇక పొటాషు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మ్యూరేట్ ఆఫ్ పొటాషు, సల్ఫేట్ ఆఫ్ పొటాషు రూపాల్లో ఎరువులు లభిస్తాయి. అయితే మన నేలలో పొటాషు మోతాదు తగు రూపంలో ఉండటం వలన పొటాషు ఎరువుల వాడకం తక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం అనిపిస్తే నీటిలో కలిపి డ్రిప్ పద్ధతి ద్వారా మ్యూరేట్ ఆఫ్ పొటాషును అందించవచ్చు.
1: ఈ ఫెర్టిగేషన్ వాడేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
0: ముఖ్యంగా ఎరువులను డ్రిప్ ద్వారా పంపేటప్పుడు పీడనం తగినంత ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా సాగునీటి నాణ్యతను పరీక్షించుకోవాలి. సాగునీరు మనం కలిపిన ఎరువుల మధ్య ఎలాంటి రసాయన చర్యలు లేకుండా చూసుకోవాలి. వెంచురీ ద్వారా ఎరువుల ద్రావణాన్ని ఫిల్టర్ల ద్వారా మనకి మొక్కల దగ్గరకు చేరేటట్లు చేసుకోవాలి. ముఖ్యంగా నిర్దేశించిన మోతాదులో నిర్దేశించిన సమయంలో మాత్రమే ఈ ఎరువులను, ముఖ్యంగా నీటిలో కరిగే రసాయన ఎరువులను మనం డ్రిప్ పద్ధతి ద్వారా ఫెర్టిగేషన్ విధానంలో మొక్కలకు అందించడం వల్ల మనకి 40-50% వరకు పోషకాల నష్టాన్ని అరికట్టుకోవచ్చు.
2: ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, పంటల భీమా మద్దతు ధర MSP, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు రక్షణగా ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని తీసుకువచ్చారు. అత్యంత తక్కువ ప్రీమియంతో పంట నష్టపరిహారం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. అంతేకాకుండా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంట పెట్టుబడి వ్యయంపై కనీసం 50% లాభం కలిపి కనీస మద్దతు ధర అంటే MSPని నిర్ధారించడం, ఏటా దానిని పెంచుకుంటూ పోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించబడుతుంది.
3: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతుని ఆర్థికంగా ఆదుకొనుటకు మరిన్ని రైతు స్నేహపూరితమైన ప్రయోజనాలు కలిగించడానికి 2016 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకి పంట నష్టం జరిగినప్పుడు వారికి బీమా రూపంలో వారిని ఆదుకోవాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
4: అనుబంధ రంగాలు ఇంకా మౌలిక వసతుల కల్పన కూడా జరిగింది. కేవలం సాంప్రదాయ పంటలపైనే కాకుండా రైతుల ఆదాయ వనరులను బహుముఖం చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డు, ఇది కేవలం పంటలకే కాకుండా పశుపోషణ, మత్స్యకార రంగానికి కూడా కేసీసీ ద్వారా రాయితీ వడ్డీతో రుణాలను విస్తరించారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, పంటకోత అనంతరం నష్టాలను తగ్గించటానికి కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం 1,00,000 కోట్ల నిధిని కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించారు. సహజ సాగు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఇంకా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక నిధులు, శిక్షణలను అందించారు.
5: కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఉదాహరణకి నేను ఒక పత్తి పండించే రైతుని, నాకు 1 ఎకరా పొలం ఉంది, 1 ఎకరానికి నాకు 40,000 పెట్టుబడి అవుతుంది ఒక పంటకి. సో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఏంటిదంటే, ఒకసారి మనం క్రాప్ లోన్ గనక కిసాన్ క్రెడిట్ ద్వారా మనం మంజూరు చేసుకుంటే బ్యాంకు ద్వారా మనకు అవసరం ఉన్నప్పుడే మనము వెళ్లి ఆ 40,000ను మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఈరోజు పత్తి విత్తనాలు కొనాలి, నాకు 5,000 అవసరం ఉంది, నేను బ్యాంకుకు వెళ్లి ఓన్లీ ఆ 5,000 వరకే నేను విత్డ్రా చేసుకుని పత్తి విత్తనాలు కొంటాను. దీనివల్ల రైతులకి జరిగే మేలేంటంటే, మనకు 40,000 లోను శాంక్షన్ అయిపోయినా కూడా మనం ఏ రోజైతే క్యాష్ విత్డ్రా చేస్తామో ఆ రోజు నుంచి మనకు వడ్డీ అనేది పడుతుంది.
6: మెకనైజేషన్ విషయంలో గత 10 సంవత్సరాల కింద మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్మ్ మెకనైజేషన్

0: స్కీమ్ అని ఇచ్చారు. దాంట్లో చిన్న ట్రాక్టర్లు కూడా ఇచ్చారు, ట్రాక్టర్ సంబంధించిన వ్యవసాయ పనిముట్లు ఇచ్చారు. మనకి లేబర్ షార్టేజ్ ఎక్కువ అవడం వల్ల లేబర్ ని తగ్గించాలి, మెకనైజేషన్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో రైతులకు 50% రాయితీ మీద వ్యవసాయం ట్రాక్టర్లు మరియు ఇతర పనిముట్లు కూడా సబ్సిడీ మీద అందించడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ కూడా మనకి ఈ పథకం ప్రారంభించారు. దీంట్లో ముఖ్యంగా మనకి పవర్ టిల్లర్స్ కానీ రోటోవేటర్స్ కానీ మొక్కజొన్న కోల్చే యంత్రాలు కానీ చిన్న చిన్నవన్నీ కూడా రైతులకు 50% రాయితీ మీద ఇస్తున్నారు. రైతు లోన్ తీసుకోకుండా ప్రైవేటు వ్యాపారుల బారిన పడకుండా మరి ఈ మెకనైజేషన్ ద్వారా వారికి తక్కువ సమయంలో పని ఎక్కువ జరిగేలా ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది సార్.
1: భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ స్థాయి ప్రచార కార్యక్రమమే ఖేతీ బచావ్ అభియాన్. ముఖ్యంగా సాగు భూమిని రక్షించుకోవడం, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమైన వివరాలు చాలా ఉన్నాయి.
2: భారత ప్రభుత్వము 1 జూన్ నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్ళింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1-1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3-0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాల నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ కార్బన్ నిల్వలు ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తైతే, ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడము, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండు తెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు.
3: పథకం నినాదం ఇంకా కాల పరిమితి. ఈ అభియాన్ మిట్టి బచావో, ఖేతీ బచావో, కిసాన్ బచావో అంటే నేలను రక్షించండి, వ్యవసాయాన్ని కాపాడండి, రైతును రక్షించండి అనే ముఖ్యమైన నినాదంతో ప్రారంభమైంది. 1 జూన్ 2026 నుండి 30 జూన్ 2026 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి.
1: సమతుల్య ఎరువుల వాడకం, రసాయన ఎరువులు ముఖ్యంగా యూరియా, డిఏపి విచక్షణ రహితంగా వాడడం వలన నేల సారం దెబ్బతింటూ ఉంది. అలా కాకుండా భూమికి

0: ఏ ఎరువు ఎంత అవసరమో అంతే వాడేలా రైతులను ప్రోత్సహించడం, భూసార పరీక్షలు అంటే సాయిల్ టెస్టింగ్, ప్రతి రైతు తన పొలానికి సంబంధించిన భూసార పరీక్షలు చేయించుకుని సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా మాత్రమే పోషకాలను అందించేలా అవగాహన కల్పించబడుతుంది. ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహం కూడా సాగుతూ ఉంది. నానా యూరియా, బయో ఫర్టిలైజర్స్, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, ఇంకా వర్మి కంపోస్ట్ వాడకాన్ని పెంచడం అనేది ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. నకిలీ నియంత్రణ. మార్కెట్లో రైతులను ముంచే నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు, నకిలీ ఎరువుల పట్ల రైతులను అప్రమత్తం చేస్తుంది ఈ పథకం.
1: ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే, మనం ఏవైతే ఒక ఎకరం నుంచి మూడు ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వి షేప్ లో కట్ చేసుకుని ఒక 15 సెంటీమీటర్స్ డెప్త్ లో తీసుకొని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకుని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన ఒక 1/2 కేజీ వరకు నమూనాని మన క్వాడ్రేట్ మెటర్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకుని భూసార పరీక్ష కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు.
2: ఈ పథకం కింద కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నేరుగా గ్రామాల స్థాయికి వెళ్లి రైతులను కలుస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సందర్శన కూడా జరుగుతుంది. ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణులు, వ్యవసాయ అధికారులు నేరుగా గ్రామాలను సందర్శించి రైతులకు అవగాహన సదస్సులు, క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కూడా ఐసీఏఆర్ సిఆర్ఐడిఏ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఈ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు.
1: ఈ మధ్యకాలంలో పంట ప్రణాళిక భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
2: డిజిటల్ సలహాలు. డిజిటలైజేషన్ ద్వారా కూడా సలహాలను అందిస్తున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ సమయాల్లో ఏ పంటలు వేయాలో మొబైల్స్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. పంచాయతీల భాగస్వామ్యం కూడా జరుగుతుంది. స్థానిక సర్పంచులు, పంచాయతీ ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ సమాచారాన్ని ప్రతి రైతుకు చేరేలా చేస్తున్నారు.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదెలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
5: ఇదెవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
6: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
5: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
5: నిజంగా?
4: 16 అణాల నిజం.
7: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: గత 12 సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనలో భారత వ్యవసాయ రంగం సాంప్రదాయ పద్ధతుల నుండి సాంకేతికత ఇంకా డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. పీఎం కిసాన్ వంటి పథకాలు రైతులకు సామాజిక భద్రతను ఇవ్వగా, డిజిటల్ మార్కెట్లు ఇంకా మౌలిక వసతుల కల్పన వ్యవసాయాన్ని

0: లాభసాటిగా మార్చడానికి పునాదులు వేశాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు, పూర్తి స్థాయిలో మద్దతు ధర అమలు వంటి సవాళ్లు ఇంకా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో స్థిరమైన ప్రగతిని సాధించడంలో గత 12 ఏళ్ల కాలం కీలకమైన మైలురాయిగా నిలిచింది.
1: మీరింతవరకు వ్యవసాయ అభివృద్ధికి 12 సంవత్సరాల మోదీ పాలన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, కిన్నెర లహరి. శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కార్తీక్ దామినిల యుగళగీతం వినబోతున్నారు. సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. చిత్రం బాహుబలి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుంచి భారతిలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత ఫిదా చిత్రం నుంచి మధుప్రియ రామ్కి పాడిన పాటను వినిపించమంటూ ఇల్లందు కాలరీస్ కళాసిబస్తు నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, దుడం ఉమాశంకర్, రజిత, మారపల్లి కుమారస్వామి, సరోజ, జాడిపెంటయ్య, వెంకటరాజం, సంగం రాములు, జయలక్ష్మి, దంతాల ఆనంద్, షాకీరా, సిలివేరి సింహారావు, జుగల్ కిషోర్ కండేల్వాల్, మురళీధర్ బోతాడ, నరహరి ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై ఫిదా చిత్రంలోని ఈ పాట.

కార్యక్రమంలో చివరగా సీడ్ శ్రీరామ్ సునీత పాడిన పాటను వినబోతున్నారు. చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్సు నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహి సిద్ధార్థ, కార్తీక్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆడదంటే అలుసు చిత్రం నుంచి పిసూసిల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఆరాధన చిత్రం నుంచి పిసూసిల నార్ల చిరంజీవి పాడిన పాట.

నిరీక్షణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి జీవిత నౌక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: अभी आप सुन रहे थे यूश प्रसाद का सैक्सोफोन वादन। आपके साथ मृदंगम पर विग्नेश जयरमन और वायलिन पर जी उमा संगत कर रही थी। इसी के साथ संगीत का अखिल भारतीय कार्यक्रम अब यहीं संपन्न होता है। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र के स्टूडियो में रिकॉर्ड किया गया और आकाशवाणी के दिल्ली केंद्र से ही प्रसारित किया गया।
1: ही वॉज अकम्पनीड ऑन मृदंगम बाय वी जयरमन एंड ऑन वायलिन बाय जी उमा। With that, we come to the end of this program. This program was earlier recorded in the studios of Akashvani Delhi and was broadcast from the Delhi station of Akashvani.
2: Saath mein Ratna Pandey.
3: Akashvani Kottagudem Kendram. Repati Prasara Visheshalu. Repu Prabhata Prasaranlo. 6 gantalaku దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ కె కృపాకర్ నిట్ట. 6:35 రైతు సమాచారంలో పత్తి సాగుకు అనువైన రకాలు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 43వ భాగంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంపై తాతోలు దుర్గాచారి గారి సంవీక్షణ ప్రసారమవుతుంది. 7:45 రక్తదానం అవగాహన కొన్ని వివరాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 రక్తదానంతో ప్రాణదానం సేవేనా మార్గం బ్లడ్ డోనర్ శ్రీ జె బిక్కులాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 10:00 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానమే ప్రాణదానం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీరామచంద్ర బాలికల పాఠశాల కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35

నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీశైలం బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:12 ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 14వ భాగం ప్రసారమవుతుంది. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. రేపు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 11:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.